ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కి

కిలోహెర్ట్జ్ పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 101.7 మెగాహెర్ట్జ్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్జ్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీల్లో కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 10 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దేశభక్తి గీతం వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

దేశభక్తి గీతం విన్నారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 కావస్తుంది. మనసుకు హత్తుకునే మాటలు, జీవితానికి ఉపయోగపడే సందేశాలు, చింతన వింటారు. రచన శ్రీ కోడూరి శ్రీరామ్మూర్తి గారు, పఠనం శ్రీ బీత రామసూర్య ప్రకాశరావు గారు.
1: గాంధీజీ తన జీవితకాలంలో పలు సత్యాగ్రహాలు నిర్వహించినప్పుడు వాటికి అనుసంధానంగా పలు ఆశ్రమాలను దక్షిణాఫ్రికాలోను భారతదేశంలోను నిర్వహించారు. ఆయన ఆశ్రమాల్లో కుల మత భేదాలను తరతమ భేదాలను పాటించకుండా సంపూర్ణ సమతాభావంతో వాటిని నిర్వహించేవారు. అంటరానితనం అనే భావనకు వాటిల్లో అవకాశమే ఉండేది కాదు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అహ్మదాబాదుకు దగ్గరలో ఉన్న కోచరబ్ అనే చోట మొదటి ఆశ్రమాన్ని ప్రారంభించారు. గాంధీజీ కోచరబ్ ఆశ్రమంలో ఉండగా దూదాభాయ్ అనే హరిజనుడు ఆయన దర్శనం కోసం వచ్చాడు. బొంబాయిలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత గాంధీజీ ఆశ్రమంలో ఉందామని వచ్చాడాయన. అతనితో పాటు అతని భార్య, ఆమె ఒళ్ళో చిన్న పాప కూడా ఉన్నారు. గాంధీజీ అతని కోరికను అంగీకరించారు, గాని ఆశ్రమవాసులు అందుకు అంగీకరించలేదు. గాంధీజీ ధర్మపత్ని కస్తూరిబా కూడా ఇందుకు అభ్యంతరం చెప్పింది. అతని కుటుంబం గాని ఆశ్రమంలో ఉంటే తాను ఆశ్రమంలో ఉండేది లేదని తెగేసి చెప్పింది. ఇది విని గాంధీజీ, ఇష్టం ఉన్నవాళ్ళు ఆశ్రమంలో ఉండవచ్చు, లేనివాళ్ళు వెళ్ళిపోవచ్చు, దూదాభాయ్ కుటుంబం మాత్రం

0: ఆశ్రమంలోనే ఉంటుంది అని నిష్కర్షగా చెప్పేశారు. అంతేకాదు, ఆశ్రమంలోకి ప్రవేశించేటప్పుడే అస్పృశ్యతను పాటించము అనే ప్రతిజ్ఞ తీసుకున్నారన్న విషయం మర్చిపోకండి అని కూడా ఆయన అన్నారు. గాంధీజీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆయన మార్చుకోరు అన్న విషయం కస్తూరిబాతో పాటు అందరికీ తెలుసు. అంచేత అందరూ వెనక్కి తగ్గారు. ఇలా మొదట్లో కొంత అయిష్టత ఉన్నా కొద్ది రోజుల్లోనే దోదాబాయ్ కుటుంబం అందరికీ ఆత్మీయమైపోయింది. దోదాబాయ్ కూతురు లక్ష్మిని కస్తూరిబా కన్నబిడ్డలా చూసుకునేది. ఆమె కొడుకులేగాని కూతుళ్ళు లేరు. ఆ లోటును లక్ష్మి తీర్చిందని ఆమె భావించేది. అంటరానితనమే కాదు, సవర్ణుల్లో కూడా వర్ణ విభేదాలు ఉండేవి. ఈ వర్ణ విభజన ప్రకారం కొందరు ఎక్కువైతే మరికొందరు తక్కువగాను చెప్పడం జరుగుతూ ఉండేది. ఈ విషయం గురించి చెబుతూ గాంధీజీ, నేను వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్ముతాను, కానీ నా ఆదర్శంలోని వర్ణాశ్రమాల్లో 4 కులాలుంటాయి, కాని వాటిల్లో హెచ్చుతగ్గులుండవు, అందరూ సమాన స్థాయి కలవారుగానే ఉంటారు అని చెబుతూ గాంధీజీ, మనమందరం శూద్రులమే అనేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 5వ వర్ణం సృష్టించబడి వారిని అంటరానివారు అనడానికి అవకాశం ఎక్కడుంటుంది? సాంప్రదాయవాదులు యజ్ఞాన్ని చేయడం గురించి చెబుతూ ఉంటారు. గాంధీజీ కూడా యజ్ఞాన్ని చెయ్యాలన్నారు. అయితే ఆయన యజ్ఞం వేరు. ఏ కర్మను చేయడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందో, ఏ పనిని ఎక్కువ మంది తక్కువ శ్రమతో మిక్కిలి నైపుణ్యంతో చెయ్యగలరో, ఎందులో ఎక్కువ ప్రజాసేవకు అవకాశం ఉంటుందో అదే యజ్ఞం అన్నారు ఆయన. సాంప్రదాయవాదులు చేసేటట్టుగా ఒక ప్రభువుకో ఒక ధనికునికో ప్రయోజనం చేకూరడం కోసం బ్రాహ్మణులు చేసేది యజ్ఞం కాదు. గాంధీజీ చెప్పిన యజ్ఞాన్ని అందరూ చేసి సోమయాజులు కావాలన్నదే మహాత్ముని ఆకాంక్ష.
1: మీరింతవరకు చింతన కార్యక్రమాన్ని విన్నారు.

0: మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనకు కావాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం. మరి రసాయన రహిత పంట మనకి అందాలంటే ఏం చేయాలి? రైతు సోదరులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను, సులభమైన పద్ధతులను మనతో పంచుకోబోతున్నారు పొలం పనుల కార్యక్రమంలో ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
1: మనకు సాధారణంగా మంచి భోజనాలని ఉంటుంది, నాణ్యమైన స్వచ్ఛమైన రుచికరమైనటువంటి భోజనం చేయాలని ఉంటుంది. మరి అది ఎలా సాధ్యమైంది? మనము పండించేటువంటి పంట గనక మంచి పద్ధతుల్లో పండించి ఎలాంటి రసాయనాలు లేకుండా మనం గనక పండించుకోగలిగితే ఖచ్చితంగా మన పంట చాలా రుచిగా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది, అలాగే చాలా కాలం తాజాగా కూడా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు కానీ పండ్లు కానీ ఈ విధంగా మనం చేసుకోగలిగితే మంచిదే. ఇక ఇతర పంటల్లో కూడా మరి దాని నాణ్యత పెరగాలన్నా మనము సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుని పండించుకుంటే దాని రుచే వేరు. మనకి కోరుకుంటంలో తప్పులేదు. మనతో పాటు మరి వ్యవసాయం చేసేటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఈ కోరిక ఉండాలి. అది ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. పోనీ రైతుకి సాధ్యం కావాలంటే ఏం కావాలి? మొదట అతనికి ఈ పద్ధతి మీద నమ్మకం రావాలి. అలాగే ఈ పద్ధతిలో సాగు చేయడానికి అవకాశాలు ఉండాలి.

0: ఈ పద్ధతిలో పురుగు పుట్రను నియంత్రించడానికి అవసరమైనటువంటి ఈ పదార్థాలన్నీ, జీవ నియంత్రణ పద్ధతులు సంబంధించినటువంటి జీవరసాయనాలు, లేదంటే మనకి వాడుకకు ఉపయోగపడేటువంటి ట్రైకోగ్రామ కార్డులు, లేదా ట్రైకోడర్మా విరిడి లాంటి జీవ శిలీంద్రాలు, సుడోమోనాసు, ఇలా ఏదైతే శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులు సిఫార్సు చేస్తూ ఉంటారో రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయటానికి, అవన్నీ రైతుకు అందుబాటులో ఉండాలి. వీలైతే గ్రామస్థాయిలోనే అవి దొరికితే గనక ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు కూడా పండిస్తాడు. అలాగే ఇప్పటికే ఈ పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి రైతు సోదరుల గురించి వాళ్ళకి మన సమాచారం ఉండాలి. చేయగలనా లేదా అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి రైతు సోదరులు మరి దగ్గరలో ఈ విధంగా చేసేటువంటి రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతును పలకరించి ఇది సాధ్యమవుతుందా కాదా, ఇబ్బంది ఏమైనా ఉంటుందా, దిగుబడులు ఏమైనా తగ్గుతాయా, లేకపోతే మరి పురుగు పుట్ర ఎక్కువైతే ఏం చేయాలి, ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆరాదీయటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మరి వాళ్లతోటి ఎవరైతే ఇప్పటికే చేసి ఫలితం పొంది మంచి లాభాలు పొందుతున్నారో ఆ రైతులతోటి మరి గ్రామ గ్రామాన వాళ్ళకి ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అధికారులు ఎలాగో నిర్వహిస్తుంటారు కాదంట్లా, కానీ నిజంగా క్షేత్రస్థాయిలో చేసేటువంటి రైతు కనుక చెప్పాడు అనుకోండి మనకి మనకు మంచి నమ్మకం వస్తుంది. ఆ రైతు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము, అతని పరిస్థితి అదే మన పరిస్థితి అదే, ఇలా ఆలోచించి రైతు ముందడుగేయటానికి వస్తాడు. ఈ స్థితిని మనం కల్పించాలి. దీనికోసం ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ కానీ పరిశోధనా కేంద్రాలు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పద్ధతుల్లో మనము వాడేటువంటి రకరకాలైనటువంటి పదార్థాలు, ఉదాహరణకి జీవామృతం వాడుతున్నాం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, అలాగే రకరకాలైనటువంటి కషాయాలు తయారు చేసుకుంటాం అవి, అలాగే మరి పురుగును గుడ్డు దశలో నియంత్రించడానికి ఉపయోగపడే ట్రైకోగ్రామ అట్టలు, అలాగే ట్రైకోడర్మా విరిడి లాంటి పొడిమందు జీవ శిలీంద్రం, అలాగే సూడోమోనస్ లాంటి పొడిమందు కానీ ద్రవ పదార్థం కానీ, అలాగే జీవన ఎరువులు, ద్రవ జీవన ఎరువులు లేదా పొడి రూపంలో ఉండేటువంటి జీవన ఎరువులు, అలాగే మనకి ఉపయోగపడేటువంటి కొన్ని రకాల బూజులు, బవేరియా బెస్సియానా లాంటివి, వృత్తిశీలియం లాంటివి, ఇవన్నీ కూడా రైతుకు అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో ఉండాలంటే మరి దగ్గరలో ఎక్కడన్నా తయారు చేసుకొని ఏదన్నా రైతు లేకపోతే యువకుడు ఎవరన్నా ఇదే పనిగా పెట్టుకొని అందరికీ అందుబాటులో తేటానికి సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ఈ పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఓహో మనకి ఇక్కడ దొరుకుతుందిలే, మందు షాపులో దొరికినట్టు ఇక్కడ దొరుకుతుంది కదా, ఇది ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తారు. అప్పుడు ఒక పక్క యువకులకి స్వయం ఉపాధి ఉంటుంది, రెండో పక్క రైతుకు కూడా అవసరమైనవి దొరుకుతాయి, దాని ఫలితం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కువ మంది రైతు సోదరులు కూడా ఈ తయారు చేసుకున్నట్టు విధానం నేర్చుకుంటారు. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి రైతు సోదరులకు గనక ఇవన్నిటి మీద అవగాహన పెంచుతూ కావలసిన పదార్థాలు అందుబాటులో ఉంచేలాగా చేయగలిగితే రసాయనరహిత సాగు చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఉపయోగపడుతున్నప్పుడు లాభం వస్తున్నప్పుడు అనవసరంగా రసాయనాలు ఎందుకు కొడతారు, రైతు కుటుంబానికి కూడా ఉపయోగం కదా, దాంతోడు అతను ఎవరికైతే ఆహారాన్ని అందిస్తున్నాడో వాళ్ళందరికీ ఉపయోగం అన్నప్పుడు రైతు అసలు చేయడు. కాబట్టి రైతు అనవసరంగా రసాయనాలు కొట్టకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కానీ పంట పోతుంది, నా పంట చేతికి అందదు అనుకున్నప్పుడు అతను ఏదో ఒక రకంగా పంటను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలోనే రసాయనాలు వాడతాడు. కానీ ప్రభుత్వ పరంగా కానీ లేదా సమాజం పరంగా కానీ ఇవి గనక రైతులందరికీ అందుబాటులో తేగలిగితే గనక మన వ్యవసాయంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పుల ప్రభావంతో మనం కూడా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వం అలాగే గ్రామస్థాయిలో ఉన్నటువంటి పంచాయతీలు, అలాగే వివిధ వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది.
1: మీరు ఇంతవరకు మనకు కావాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం, మరి రసాయన రహిత పంటకి అందాలంటే ఏం చేయాలి అంటూ

రైతు సోదరులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను సులభమైన పద్ధతులలో మనతో పంచుకున్నారు ఎన్ సుధాకర్ రెడ్డి గారు పొలం పనుల కార్యక్రమంలో. రైతు సోదరి సోదరిమణులకు మరి వాతావరణ వివరాలు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లా రైతుల కోసం వాతావరణ సమాచారం. రాబోయే 24 గంటల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరిక ఏమీ లేదు. అలాగే రాబోయే 2 రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉండవని వాతావరణ శాఖ తెలియజేసింది. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. రాగల 5 రోజుల వరకు కోస్తా ఆంధ్ర, యానం, అలాగే బంగాళాఖాతంలో ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏవీ లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యలు పరిష్కారం

0: ప్రభుత్వానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి ఉజరాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100 కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు సాగునీరు ప్రాజెక్టు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో

0: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీయులో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమిల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర సంఘలోక సేవాయోగస్య శతాబ్దీ సమారోహే సహభాగం కరిష్యతి. సహ అస్మిన్నవసరి ఆయోజితం కార్యక్రమమపి సంబోధయిష్యతి. అయం కార్యక్రమ విగత వర్షస్య అక్టోబర్ మాసస్య ప్రథమ దినాంకాత్ ప్రారబ్ధానాం ఆవర్షం యావత్ ప్రవర్తమానానాం సమారోహాణాం సమాపన సూచక భవిష్యతి. షడ్వింశత్యధిక నవదశ శతమ వర్షే సంఘలోక సేవాయోగస్య స్థాపనాయా శతవర్ష పూర్త్యవసరే ఏతస్య సమారోహస్య ఆయోజనం భవతి. శ్రీమోదీ సంఘలోక సేవాయోగస్య శతాబ్దీ స్మారక నాణకం అథ స్మారక ప్రైష్య చటికాం చ ప్రఖ్యాపయిష్యతి. తథా 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా ఇతి నామ్నా ఏకస్య పుస్తకస్య విమోచనమపి కరిష్యతి. మంత్రిమండలస్య ఆర్థిక కార్య సమిత్యా హ్యః అగ్రిమ విత్తీయ వర్షస్య రబీ విపణన సత్రస్య సర్వేషాం సూచితానాం సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం వర్ధయితుం అనుమోదనం ప్రదత్తం. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ ఉక్తవాన్ యత్ కృషకేభ్యః తేషాం కృష్యుత్పాదానాం లాభకరం మూల్యం సునిశ్చేతుం నిర్ణయః అయం గృహీతః.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రైన్బో ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ప్రసార విశేషాలు వింటారు. మరి ప్రసార విశేషాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ ఆలీసా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 34వ భాగం వింటారు. 7:15 7:20 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన రఘుపతి వెంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త మరియు అనిబిసెంట్, అలాగే అల్లు రామలింగయ్య హాస్య నటుడు వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే మనిషి నాటిక వింటారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, అలాగే పుష్పాంజలి సమాచారవాణి ఉంటుంది. ఇక 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో 1Q టీచ్ ఆఫ్ అంటూ వాయిద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, అలాగే స్వచ్ఛత ఈ సేవ అంటూ వాయిస్ బైట్స్తో మిళితమైన సినిమా పాటల ప్రోగ్రాం ఉంటుంది 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. అలాగే ఇక 9:00 పాటల పల్లకి, 10:00 నుండి 10:30 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అలాగే 11:00 నుండి 11:30 మధురిమ, అలనాటి పాత మధురమైన పాటలు వింటూ వినే కార్యక్రమం మధురిమ ఉంటుంది. అలాగే 11:35 నుండి 12:00 ఒకే చిత్రం నుంచి చిత్ర విశేషాలు తెలుసుకుంటూ సినిమా పాటలు వినే కార్యక్రమం ఏకచిత్రగానం ఉంటుంది. అమ్మ దొంగ చిత్రం నుండి వింటారు. అలాగే 12:10 నుండి 12:30

0: వరకు మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ఇక 1:35 మహిళవనుల ముత్యాల ముంగిల్లు కార్యక్రమంలో గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ అనే అంశంపై శ్రీ తేలిదేవర సత్య వెంకట అనిల్ సహాయ సంచాలకులు పశు సంవర్ధక శిక్షణ కేంద్రం మండపాట వారి కార్యక్రమం ఉంటుంది. అలాగే 2:31 జానపతి రంజనిలో శ్రీమతి ఎడవల్లి వెంకటమ్మ బృందం ఆలపించిన శివభాగవతం వింటారు తంబూరు కథ. అలాగే జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల గంటల వారి తాజా సమాచారం ఉదయం 9:30, 10:30, 11:30, మధ్యాహ్నం 1:30, 4:30, 5:30, ఇక సాయంత్రం 6:30, 7:30, 5:05 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలపై గంటల వారి తాజా సమాచారం వినవచ్చు. ఇక 3:00 నుంచి 3:30 మధురమే సుధాగానం వింటారు. ఇక 4:00 సరదాగా కాసేపు శ్రోతల టాపిక్ ఆధారిత కార్యక్రమం ఉంటుంది. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారాల్లో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం శ్రోతల రచనలు కవితలు ఆధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం ఉంటుంది. ఇంకా 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. 6:30 మిక్స్డ్ మస్తీ ఫిల్మ్ ఆధారిత ప్రశ్నలతో కూడిన చిత్రగీతాలు ఉంటాయి. ఇక 7:45 నుండి 8:00 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత్ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల మాతృభాషల పరిరక్షణ గురించి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక 8:00 నుండి 8:15 దార్శనిక భారత్ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 నుండి 8:30 మెలుడి మ్యాచ్, 9:30 నుండి 10:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. అలాగే 10:00 నుంచి 11:00 డైలీ అప్డేట్స్ అండ్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 11:00 నుంచి 11:05 హిందీలోని ఆంగ్లంలోని వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు వింటారు. కార్యక్రమాల వివరాలు 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. తెలుగులో జాతీయ
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 400 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. व्हीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

0: చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీద్ జంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో

123 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి 7:15 అవుతుంది. ఇప్పుడు మీరు వింటారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. డాక్టర్ ఉమర్ ఆలీసా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 34వ భాగం.
1: శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి పండిత ఉమర్ ఆలీషా వారు 1928 నుండి 1945 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరు బహుభాషా కోవిదులు, కవి పండితులు. 1901లో తన 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసం అనే ఒక తాత్విక పద్య శతకాన్ని రాశారు. అందులో బ్రహ్మజ్ఞాన అంశాలను సామాన్యునికి సహితం తేలిగ్గా అర్థమయ్యే శైలిలో వారి వంశ గురువు ఆఖైలీషా వారి పేరున తేటగీతిలో పద్యరచన చేశారు. వాటిని విని ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.

లభింపబడదు జూవే కలుషగత వేషభూష ఆ కైలలీష. పుణ్యకర్మల వలన పాపము నశించి పుణ్యదేహం లభిస్తుంది, కాని బ్రహ్మజ్ఞానము లభించదు సుమా. కర్తృతంత్రంబుగలది.

కర్మములనునవి ఆచరించు వానినే బంధించును. సత్పదార్థము జ్ఞానస్వరూపమైనది, నిరంతర వస్తు విచారణ చేత లభించునది.

అమలకమగును కలుషగత వేషభూష ఆ కైలలీష. అప్పుడు నిరాటంకముగా జ్ఞానోదయమగును, అట్టి జ్ఞానముతో బ్రహ్మమును దర్శించగలము. అప్పుడు అరచేత ఉసిరికాయ చందమున నిశ్చయముగా ముక్తి లభించును.

బ్రహ్మమగును కలుషగత వేషభూష ఆ కైలలీష. స్థూల సూక్ష్మ ప్రపంచ సమూహములన్నింటిలో కులము ఆశ్రమ ధర్మములు వంటి నియత కర్మలు లేని ఏకైక ఆత్మ మాత్రమే బ్రహ్మమగును. సర్వ

0: కలుష గత వేషభూష ఆ కైలలీష. ఎట్టి సంశయము లేకుండా సకలము బ్రహ్మమయము అను. అప్పుడు సకలమందు నీవు కూడా బ్రహ్మస్వరూపమే. అట్టి సమయమున ముక్తి నీవు కోరుకోకున్నను లభిస్తుంది.
1: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం.
2: మీరింతవరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ ఆలీసా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 34వ భాగం విన్నారు.

0: మీరు హెచ్ఐవి బారిలో పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: తపాలా శాఖ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని రంగాల ఉద్యోగులకు, అందరి గ్రాడ్యుయేట్స్ కి తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని నేరే సంప్రదించండి.
3: వింటూనే ఉన్నారు కదా, 7:20 నుంచి 8:00 వరకు ఉదయ సమీరాలంటూ మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీగానే ఉంది. మరి నేటి మాట శీర్షికన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఆయన జీవిత విశేషాలు, అలాగే అనిబిసెంట్ గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, అలాగే అల్లు రామలింగయ్య ఆసీ నటుడు తాలూకా జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మనిషి నాటిక వింటారు. మరి మొదటిగా మనం తెలుసుకుందాం, బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1 అక్టోబర్ 1862 జన్మించారు. ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త, వక్త, రచయిత మరియు బ్రహ్మ సమాజ ఉద్యమ నాయకుడు. ఆంధ్రదేశంలో సామాజిక సంస్కరణలకు విశేష కృషి చేసిన మహనీయుల్లో ఆయన ఒకరు. ఆయన 1862 అక్టోబర్ 1 మచిలీపట్నంలో జన్మించారు. తండ్రి రఘుపతి అప్పయ్య నాయుడు సైన్యంలో సుబేదారుగా పనిచేశారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల చిన్ననాటి నుంచే తెలుగు, ఉర్దూ, పర్షియన్, అరబ్

అరబిక్ తదితర భాషలు పరిచయం కలిగింది. హైదరాబాద్లోని నిజాం హైస్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించి అనంతరం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. 1891లో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. మరి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో పనిచేసి తరువాత మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్ ప్రిన్సిపల్గా సేవలందించారు. తరువాత కాకినాడలో పిఠాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయానికి తొలి ఎన్నికైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టారు. విశ్వవిద్యాలయాల్లో కొత్త బోధన, పరిశోధన విభాగాల అభివృద్ధికి కృషి చేశారు ఆయన. మరి ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆలోచనలకు ఎక్కువగా ప్రభావం అవుతూ ఉండేవారు. బ్రహ్మ సమాజ భావజాలంతో ప్రభావితమైన ఆయన సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారు. ప్రధానంగా అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేశారు. కాకినాడలో అనాథాశ్రమం, హరిజన బాలబాలికల కోసం వసతి సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేశారు. వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమించారు. మద్యపాన వ్యతిరేక నైతిక సంస్కరణ ఉద్యమాలకు ప్రోత్సాహం ఇచ్చారు. 1891లో సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ స్థాపించారు. ఇక బ్రహ్మ సమాజ సిద్ధాంతాలైన మానవ సమానత్వం, సామాజిక న్యాయం, నైతిక జీవనం వంటి విలువలను ఆయన ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కృషికి ఆయనకు బ్రహ్మ సమాజం బ్రహ్మర్షి అనే గౌరవ బిరుదును ఇచ్చింది. మరి ఇవే కాకుండా ప్రజాసేవ, విద్యారంగం సంస్కరణలో చేసిన సేవలకు ఆయనకు కేశర్హ హిందూ గోల్డ్ మెడల్ లభించింది. 1924లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్లోడ్ ప్రదానం చేసింది. ఆంధ్ర మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. మరి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1939 మే 21న మరణించారు. విద్యను కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి మనిషిని తీర్చిదిద్దే సాధనంగా భావించిన ఆయన ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మరి ఆయన గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే, విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, సంస్కరణ ద్వారా సమాజ వికాసం అనే మార్గాలలో జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారితో పాటు ఆంధ్ర సామాజిక పునర్జీవనంలో పాటు ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి అతను చేసిన కృషిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేం. మరి అలాగే మరి మనం అనుకుంటూ ఉంటాం మరొక విషయం, మరొక గ్రేట్ లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య గారు హాస్యనటుడైన విలన్ అయినా సరే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి ఒక పాటను విన్న తర్వాత ఆయన తాలూకా శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది కదా.

విన్నారు కదా, మరి ఈ పాట వినగానే చాలు, ఇట్టే మన గుర్తొచ్చిపోతూ ఉంటుంది. లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య అంటూ హాస్యనటుడు అల్లు రామలింగయ్య తెలుగు సినిమా చరిత్రలోనే చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత. తన ప్రత్యేకమైన మాట తీరు, ముఖ కవళికలు టైమింగ్లో ఎన్నో తరాల ప్రేక్షకులకు నవ్వించారు. అయితే ఆయన 1 అక్టోబర్ 1922 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అయితే చిన్ననాటి నుంచే ఇతరులను అనుకరిస్తూ హాస్యాన్ని పండించేవారట. నాటకాలపై ఆసక్తితో రంగస్థలంపై నటించటం ప్రారంభించారు. ప్రజా నాట్య మండలితో కూడా ఆయనకు సంబంధం ఉండేది. స్వాతంత్రోద్యమం సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి చేత అరెస్ట్ అయ్యారని జీవిత చరిత్రలో పేర్కొంటూ ఉంటారు. 1950ల ప్రాంతంలో పుట్టినిల్లు అంటే పుట్టిల్లు చిత్రంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత హాస్యనటుడుగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ వంటి విభిన్న పాత్రల్లోని తన ప్రత్యేకతను చూపుకున్నారు.

ఆయన కెరియర్లో 1000కి పైగా చిత్రాల్లో నటించినటువంటి పలు ఆధారాలు కూడా పేర్కొన్నారు. అయితే గుర్తుండిపోయేవి చాలా సినిమాల్లోనే ఉన్నాయి. మరి అందులో అయితే మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, ముత్యాల ముగ్గు, యమగోళ, శంకరాభరణం, సప్తపది, స్వయం కృషి, జగదీక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఇలా హాస్యంతో పాటు గంభీరమైన క్యారెక్టర్లు పాత్రల్లోని ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి ఆయన ప్రత్యేక హాస్య శైలి, అల్లు రామలింగయ్య గారి హాస్యంలో డైలాగ్ చెప్పే విధానం, ప్రత్యేకమైన గొంతు, ప్రముఖ అంటే ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ ప్రధాన ఆకర్షణలు. ముఖ్యంగా హాస్య విలన్ పాత్రలకు ఆయన ఒక ప్రత్యేకమైన శైలిని తీసుకొచ్చారు. ఆయన సినీ సేవలకు అనేక గౌరవాలు లభించాయి. పద్మశ్రీ 1990, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ 1998, రఘుపతి వెంకయ్య అవార్డు 2001లో ఆయన అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖ తెలుగు హాస్య నటుల్లో ఆయన ఒకరు. ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమార్తె సురేఖను నటుడు చిరంజీవికి వివాహం చేసుకున్నారు. తరువాత అల్లు రామలింగయ్య కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో తదుపరి తరాలలోని అనుబంధం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అల్లు రామలింగయ్య గారు 31 జూలై 2004 హైదరాబాదులో కన్నుమూశారు. దాదాపు 5 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం తెలుగు హాస్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అల్లు అంటేనే హాస్యపు జల్లు అనే మాట ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న స్థానాన్ని చక్కగా తెలియజేసింది. ఆయన నటన, హాస్య టైమింగ్, ప్రత్యేకమైన డెలివరీ, డైలాగ్ డెలివరీ నేటికి, నేటి తరాల వారికి కూడా, నేటి తెలుగు ప్రేక్షకులకి కూడా గుర్తుండిపోతూ ఉంటుంది.

విన్నారు కదా, మరొక ప్రముఖ వ్యక్తి అనిబిసెంట్ గారి జయంతి సందర్భంగా ఆమె తాలూకా జీవిత విశేషాలు కూడా తెలుసుకుందాం. అన్నీవుడ్ బిసెంట్ అంటే దాదాపుగా కొంతమందికి అద్దెకపోవచ్చు, అదే అనిబిసెంట్ అని అంటే అందరికీ తెలియవచ్చు. అయితే అనిబిసెంట్ గారు భారతదేశ స్వతంత్రోద్యమం, విద్యా సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక ఉద్యమంలో విశిష్టమైన పాత్ర పోషించిన ప్రముఖరాలు. అయితే లండన్ ఇంగ్లాండ్లో పుట్టి అనిబిసెంట్ చిన్ననాటి నుంచే చదువులపై ఆసక్తి చూపారు. సామాజిక సమస్యలపై ఆలోచించే స్వభావం ఆమెకు ఉండేది. మహిళల విద్య, పేదల హక్కులు, సామాజిక సమానత్వం వంటి అంశాలపై ఆమె జీవితాంతం పనిచేశారు. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో మహిళల హక్కులు, కార్మికుల హక్కులు, విద్య, సామాజిక సమానత్వం కోసం ఆమె గళమెత్తారు. తరువాత భారతదేశానికి వచ్చి భారతీయుల సామాజిక విద్యాభివృద్ధికి కృషి చేశారు. అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక సాంప్రదాయాల పట్ల ఆమెకి గొప్ప ఆసక్తి ఏర్పడింది. అయితే భారతదేశంలో ఆధునిక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావించారు. సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపనలో ఆమె కీలక పాత్ర పోషించారు. తరువాత ఈ సంస్థ బనారస్ హిందూ యూనివర్సిటీగా ఏర్పాటుకు పునాదులుగా నిలిచింది. అనిబిసెంట్ భారతదేశానికి స్వపరిపాలన కావాలని బలంగా ప్రచారం చేశారు. 1916లో హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించి భారతీయులకు తమ దేశ పరిపాలనలో ఎక్కువ హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. ఆమె న్యూ ఇండియా అనే పత్రిక ద్వారా కూడా బ్రిటిష్ పాలనపై విమర్శలు చేస్తూ భారత స్వపరిపాలనకు మద్దతుగా ప్రజల్లో చైతన్యం కల్పించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు 1917లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన తొలి మహిళ అన్నిబిసెంట్ చరిత్రలో నిలిచిపోయారు. భారత స్వపరిపాలన కోసం ఉద్యమం, మహిళల విద్య హక్కుల కోసం కృషి, విద్యా సంస్థల అభివృద్ధి, భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం ప్రచారం, పత్రికల ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యం, థియోసాఫికల్ ఉద్యమానికి నాయకత్వం అనేక ముఖ్యమైన సేవలు ఏమి చేశారు. అనిబిసెంట్ 20 సెప్టెంబర్ 1933 మద్రాసులో మరణించారు. భారతదేశం తనకు 2వ జన్మభూమి వంటిదని భావించిన ఆమె భారతీయుల స్వపరిపాలన కోసం చేసిన కృషి వల్ల భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భారత

0: దేశం భారతీయుల చేత పాలించబడాలి అనే భావనను ప్రజల్లో బలంగా ప్రచారం చేసిన ప్రముఖ విదేశీ మిత్రురాలిగా అనిబెసెంట్ గుర్తు చేసుకుంటూ ఉంటాం మనం. మరి ఇది ఈరోజు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, అలాగే అనిబెసెంట్ అల్లు రామలింగయ్య గారి జీవిత విశేషాలను తెలుసుకున్నారు కదా. మరి ఉదయ సమీరాల్లో తదుపరి శీర్షికన మనిషి నాటిక వింటారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి.
1: మనిషి నాటిక వింటారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి.
2: అర్ధరాత్రి అయిపోయింది. ఎంతసేపని ఆ కిటికీ దగ్గర నుంచుని నాన్నగారి కోసం ఎదురు చూస్తావమ్మా. రా లోపలికి వచ్చి పడుకో.
3: అమ్మా అమ్మా, మన ఇంటి ముందు రిక్షా ఆగింది. ఇలా వచ్చి ఒకసారి చూడు, ఎవరో దిగుతున్నారు.
2: అయ్యో అయ్యో, ఎవరు ఏమిటే? మీ నాన్నగారే. తోలుకుంటూ ఎలా వస్తున్నారో చూడు. అయ్యో పడిపోతారో ఏమిటో. పద పద లోపలికి తీసుకుందాం.
3: పదమ్మా పద. అమ్మా వాసన భరించలేకపోతున్నామమ్మా.
2: అయ్యో అయ్యో రిక్షా బాబు, కాస్త సాయం పట్టున ఆయన, ఆయన పడిపోతున్నారు, పట్టుకోలేకపోతున్నాం, కాస్త పట్టున ఆయన.
4: ఎవరు మీరు? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను స్వర్గంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయద్దు. డోంట్ డిస్టర్బ్ మీ.
2: అయ్యో అయ్యో, రండి లోపలికి వెళదాం, పదండి మెల్లగా మెల్లగా నడవండి. అయ్యో
3: అమ్మా, నాన్నిలా తూలుకుంటూ రావడం ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు చూడలేదు కదా.
2: అందరిలలో లైట్లు ఆర్పేస్తున్నాయి, ఎవరు చూసి ఉండర్లే. పదా
3: పదమ్మా. అమ్మా ఏమిటమ్మా ఇదంతా?
2: ఏం చేస్తాను తల్లి, రోజు ఉన్న భాగవతమే కదా ఇదంతా. నేను చేసుకున్న కర్మ అమ్మా, నేను చేసుకున్న కర్మ.
3: అమ్మా నాన్న భోజనం చేయలేదు, మంచం మీద అస్తవ్యస్తంగా పడుకున్నారు. ఇన్నిప్పుడు లేపితే మాత్రం వింటారా, నాలుగు తిడతారు. ఊరుకుంటేనే మంచిదేమోనమ్మా.
2: అవునే తల్లి, నిజమే, ఊరుకుంటేనే మంచిది. ఆయన తాగొచ్చాక ఎప్పుడు ఫోన్ చేశారు కనుక. నువ్వు పడుకో తల్లి.
3: అలాగేనమ్మా. ఏమిటో పడుకుందామంటే నిద్ర రావటం లేదు, కళ్ళు మంటలు పుడుతున్నాయి. అమ్మని చూస్తే జాలేస్తుంది. అమ్మ అటు తిరిగి పడుకుంది అంటే ఏడుస్తుందని అర్థం. ఆయన ఈ పాడు వ్యసనం వల్లనే కదా నాన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? ఇదే చింత పట్టుకుంది నాకు. నాకేదైనా ఉద్యోగం వస్తే బాగుండు. బీకాం పాస్ అయ్యాను, మొన్న అయిన ఇంటర్వ్యూ కూడా బాగానే చేశాను. ఏ ఉద్యోగమైనా నాకు వచ్చేస్తే బాగుండు. తల్లిని తమ్ముళ్ళని చెల్లెల్ని ఆదుకోవచ్చు,

0: సాకేత అమ్మా, సాకేత ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడ పెరట్లో అంట్లు తుమ్ముతున్నావా అమ్మా? వంటింట్లో పూజ చేస్తోంది. నీకోసం ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడా కనిపించలేదు. పొద్దున్న లేవగానే నాకు విషయం జ్ఞాపకం వచ్చింది, వెంటనే అది నీకు చెబుదామని ఇలా వచ్చానమాట.
1: ఏంటి, పొద్దున్నే నాన్న ప్రేమగా సాకేత అని పిలుస్తూ ఇంత అప్యాయతలకపోస్తున్నారు, ఏమిటో సంగతి? అయినా రాత్రి అలా తాగొచ్చినందుకు బాధపడుతున్న సూచనలేవి బొత్తిగా ముఖంలో కనబడ్డలేదు. సిగ్గులాజ్జాలేని మనిషి.
0: ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు, నా మాట సమాధానం చెప్పకుండా?
1: ఏం లేదు నాన్న, ఏమిటా సంగతి?
0: అబ్బే ఏం లేదమ్మా, మొన్న నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు చూసావా? ఆ ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ నాకు తెలిసిన వాడేలే, నిన్న నేను అతన్ని కలిశాను. అవును, నువ్వు ఇంటర్వ్యూ ఇంతకీ ఎలా చేసావమ్మా?
1: నాన్న, ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ నీకు బాగా తెలుసా? ఎలా తెలుసు?
0: ఎలా తెలిస్తేనే తెలుసు అని చెప్తున్నాగా.
1: ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుండు నాన్న, మన అందరి కష్టాలు గట్టెక్కుతాయి. ఇంటర్వ్యూ కూడా బాగానే చేశాను.
0: ఏం లేదమ్మా, నేను నిన్న అతన్ని కలిసి నీ సంగతి చెప్పాననుకో, అయినా నువ్వు కూడా ఓ మాట అతను కలుసుకో, ఎందుకైనా మంచిది.
1: నేను ఒక్కతనే ఎలా వెళ్ళను నాన్న, మీరు రండి.
0: నేనెందుకు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒక్కళ్ళు వెళ్ళి అడిగితేనే సులభంగా ఉద్యోగాలు దొరుకుతాయి.
1: అంటే

0: ఏదో సందేహాలు నువ్వును ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం అంటే మాటలు అనుకున్నావా? కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలు తినేగానే ఉద్యోగాలు రావు. లంచం ఇచ్చుకునే పరిస్థితిలో మనం లేనప్పుడు స్వయంగా వెళ్లి ప్రాధాన్యపడకపోతే ఉద్యోగం నీ కాళ్ళ దగ్గర వస్తుంది అనుకుంటున్నావా?
1: ఆహా, ఉద్యోగం దొరకడం ఎంతో కష్టం తెలిసినా మరి మీ ఉద్యోగం చేజేతులా ఎందుకు పోగొట్టుకున్నట్టు?
0: అది నీకు అనవసరం. వేసిన ఎరువులు ఎంత కంపు కొట్టినా పూచే పువ్వులు అందంగా ఉంటే చాలు. అందమైన పువ్వులు చూసి ఆనందిస్తారే తప్ప వాటికి ఎలాంటి ఎరువు వేశారో ఎవ్వరూ అడగరు. ఇప్పుడు నీ ఉద్యోగం నీకంటే మాకు అవసరం. మరి ఆలోచించుకో. ఇదిగో విశాలాక్షి, కాఫీ ఇవ్వు.
1: ఇప్పుడు ఇప్పుడు నాన్న మనసులో ఉన్నదేమిటో నాకు బాగా అర్థమైంది. అమ్మ పూజ చేసుకుంటుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఎంతో రాతాంతం జరిగేది. కాని కానీ ఇప్పుడు ఏంటి చేయడం? ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం కోసం తండ్రి చెప్పినట్టు చేయడమే మంచి పనా? కాదు, ముమ్మాటికి కాదు. ప్రాణం పోయినా శీలం పోకూడదు, పస్తులున్నా పరువు పోకూడదు. నాన్న ఏమిటి అలా మాట్లాడుతున్నారు? అతనికి అసలు బుద్ధి లేదు. అక్కడికి ఒంటరిగా వెళ్ళమంటారేమిటి? అసలు అక్కడికి వెళ్ళకపోతేనో? వెళ్ళకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? నా లాంటి ఆడపిల్లలకి ఉద్యోగం ఒక సమస్య, కట్నం ఒక సమస్య, పెళ్ళొక సమస్య, కాపురం ఇంకొక సమస్య, అసలు జీవితమే పెద్ద సమస్య. ఆ ఆఫీసర్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పులుస్తుంది. అతను నన్ను రమ్మంటాడా? ఎంత ధైర్యం! ఈ మగాడి దృష్టిలో ఆడది ఎంత లోకమైపోయింది. అతగాడి పని పట్టాలి, అక్కడికి వెళ్ళి అతని అంతు తేల్చేయాలి. ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, కాని వాడు మాత్రం, అమ్మ బాబోయ్, చేస్తే మరిప్పుడు ఏ ఆడపిల్ల జోలికి పోకూడదు, ఆడదంటే అబల కాదు, ఆదిశక్తి అని లెంపలేసుకునేలా చెయ్యాలి. భగవంతుడా, నాకు తగినంత సమయస్ఫూర్తిని, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని, పరిస్థితుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ.

0: సంకేత,
1: ఏమ్మా?
0: ఎక్కడికో వెళ్తున్నట్లున్నావు, కాస్త భోంచేసి వెళ్ళమ్మా.
1: వద్దమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. నా స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కొంచెం పని ఉంది. వచ్చాక తింటానులే. నువ్వు తినేసాయి, నా కోసం మాత్రం ఎదురు చూడకు. నేనెక్కడికి వెళ్తున్నానో చెప్తే అమ్మ నన్ను అస్సలు వెళ్ళనివ్వదు, పెద్ద గ్లాసు తీసుకుంటుంది. నేను మాత్రం దేనికి భయపడకూడదు. భయం అన్నది ఒక సమస్య కాకూడదు. మారుతున్న ఈ సమాజంలో నాలాంటి ఆడపిల్లలకి ఇలాంటి వసలు సమస్యలే కావు అన్నట్టు చెయ్యాలి. ఆ ధైర్యం ప్రతి ఆడపిల్లకి రావాలి. కుందీల పిల్లలా కాకుండా శివంగి పిల్లలా ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ముందడుగు వేయాలి అన్నట్టు హ్యాండ్ బ్యాగ్ లో అన్ని పెట్టేశానా. కారం పొడి పొట్లం, ఒక బ్లేడు, రెండు పెద్ద సూదులు, అమ్మయ్యా అన్నీ పెట్టాను. అతని అడ్రస్ ఉన్న కాగితం కూడా పట్టుకున్నాను. ఏమిటో, యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా ఉంది నా మనస్థితి.
2: ఎవరు కావాలి?
1: రాజశేఖరం గారు ఉన్నారా?
2: ఆఫీసర్ గారు మేడం ఉన్నారు, వెళ్ళండి.
1: అలాగే. ఏమిటిది, నా మనసు ఇలా అయిపోతుంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. ధైర్యం భయం రెండు చిత్రంగా నాలో యుద్ధం చేస్తున్నాయి.
3: సాకేత రారా.
1: గుడ్ మార్నింగ్ సార్.
3: వెరీ గుడ్ మార్నింగ్, కూర్చో.
1: థ్యాంక్ యూ సార్. ఇంట్లో ఎన్ని అనుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి నా ధైర్యం అంతా ఏమైపోయింది. పులికి ఆహారం అవ్వతున్న మేక పిల్లలా ఉంది నా పరిస్థితి. అనవసరంగా పులిబోళ్ళ అడుగు పెట్టానా నేను? ఇప్పుడు ఏంటి చేయటం, ఏంటి దారి?
3: నువ్వు చలపతిరావు గారు అమ్మేవేనా?
1: అవును. మా నాన్నగారు మీకు తెలుసా?
3: తెలుసు.
1: ఏమిటిలా ఏమిటిలా నాకు ముచ్చెమెట్లు పోసేస్తున్నాయి. ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా ఇదేమిటి, గుండె దడదడలాడుతుంది.
3: ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏం లేదు సార్, ప్లీజ్ నాకు ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేలా చూడండి.
3: ఇలా అడగమని మీ నాన్న నిన్ను పంపారు కదూ.
1: మీరు రమ్మన్నారు కదా.
3: అలా అని మీ నాన్న నీతో చెప్పారు అవునా?
1: అవును సార్.
3: చూడు సాకేత, మీ నాన్న నిన్న నా దగ్గరికి వచ్చారు. వచ్చి నాతో ఏం చెప్పారో తెలుసా?
1: తెలీదు, చెప్పండి సార్.
3: రేపు మా అమ్మాయి సాకేతను మీ దగ్గరికి పంపిస్తాను. తన నుంచి మీకు కావాల్సింది ఏది తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ ఎలాగైనా తనకి ఉద్యోగం ఇవ్వాలి అన్నాడు నా చేతులు పట్టుకుని.
1: చచ్చా, అంత మాట అన్నారా? మా నాన్న మీకు ముందు నుంచి తెలుసా?
3: తెలియదు. నేను మీ నాన్నను ఇదివరకు ఎప్పుడు చూడలేదు. నిన్న వచ్చాడు నీ గురించి చెప్పడానికి. మీ నాన్న లాంటి వారు ఉంటారని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఉద్యోగం కోసం కన్న కూతుర్ని ఎరగవేద్దామనుకునే కుచిత స్వభావం గల మీ నాన్న లాంటి వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి కూడాను. చూడు సాకేత, నువ్వు ఎంతగా భయపడుతున్నావో నీ ముఖం చూస్తూనే అర్థమవుతుంది. వచ్చిన దగ్గర నుంచే గమనిస్తున్నాను నీ ముఖానికి పట్టిన చెమట్లు, వణుకుతున్న చేతి వేళ్లు నీ భయాన్ని దాచకుండా స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. ఉద్యోగం ఇస్తామని ఆశపెట్టి ఆడపిల్లల శీలాన్ని అపహరించే దౌర్భాగ్యులు ఈ సమాజంలో ఉన్నంతకాలం నీ తండ్రి లాంటి చేతకాని వాళ్లు, పరాన బుక్కులు కూడా ఈ సమాజంలో ఉంటారు. నువ్వు భయపడడంలో అసహజం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం సాకేత, నేను అలాంటి వాణ్ణి కాదు. టాలెంట్ని బట్టి, ఉద్యోగ అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తాను. నువ్వు భయపడకు, నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నువ్వు ఇంటర్వ్యూ బాగానే చేసావు, ఈ ఉద్యోగం నీకు ఇస్తాను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
3: కానీ ఒక్క మాట
1: చెప్పండి.
3: మానసిక విలువల్ని పెంపొందించుకుని మనిషిగా బతకమని, కుచితంగా ఆలోచించి పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేయవద్దని నేను చెప్పానని మీ నాన్నతో చెప్పు. మీ కుటుంబం గురించి నాకు బాగా తెలిసింది. బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగే నీ తండ్రి స్వభావం తెలిసి కుటుంబ బరువు బాధ్యతల్ని నువ్వు స్వయంగా మోయాలనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అవును, మాటిమాటికి నీ హ్యాండ్ బ్యాగ్ తీసి చూసుకుంటున్నావు, ఆ బ్యాగ్లో ఏమున్నాయి?
1: ఏం లేదు సార్. మా నాన్నని రోజు చూసి చూసి అందరూ మా నాన్నలాంటి వాళ్లే ఉంటారని అనుకునేదాన్ని. నా అజ్ఞానానికి మన్నించండి సార్. చాలా థ్యాంక్స్. మీరు నిజంగా మనసున్న మనిషి సార్.

0: ఇంతవరకు మనిషి నాటిక విన్నారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీయుతులు ఎస్ చంద్రశేఖర్, డి జనార్దనరావు, డి చలపతిరావు, శ్రీమతి కొల్లూరు లావణ్య, శ్రీమతి జక్కి సరోజిని. సాంకేతిక సహకారం శ్రీమతి ఎన్ పద్మావతి శారద.
1: మీరింతవరకు మనిషి నాటిక విన్నారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. మీరు వింటున్నారు ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల్లో తదుపరి అంశం పుష్పాంజలి, భక్తి సంగీతం వింటారు. మొదటిగా సీతా కళ్యాణం చిత్రం నుండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలంటూ.
3: తపాలా శాఖ వారు గ్రామీణ ప్రజల చక్కని భవిష్యత్తు కోసం గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ ను నేరే సంప్రదించండి.
4: పుష్పాంజలి వింటున్నారు, తెలుగు చలనచిత్ర భక్తి గీతాలు వింటున్నారు. తదుపరి గీతం శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుండి

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: తదుపరి గీతం శిరిడి సాయి మహత్యం నుంచి.

ఎఫ్ఎం రైన్ బో సాగరిక ఆలకించు ఆనందించు అందరికి పంచు అండ్ 8:30 అనగానే ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ క్యూట్ ఈజ్ ఆఫ్ అంటే ఓ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఏ ముందుకి పిల్లలు ప్రిపేర్ అయిపోయి వచ్చేసింది. ఇందులో వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, స్వచ్ఛత హి సేవ అంటూ మూడు సెగ్మెంట్స్తో అలాగే చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్తో ప్రోగ్రామ్ ప్రిపేర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ వింటూ ఎంజాయ్ చేద్దామనుకుంటే 1:02 రైన్ బో ఎఫ్ఎం ఇదో ఆలదించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు అలా స్టే ట్యూన్ అలా వచ్చేసి ఉంచేసేయండి. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో మనం స్టార్ట్ చేసే ముందు మరి ప్రకృతి, ప్రకృతి అందాలు ఇవన్నీ కలగలిపిన ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మనం ఈ ప్రోగ్రామ్ని విందాం. మరి వింటూనే ఉండండి.

ఎస్ మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ మరి మన ముందుకి మూడు సెగ్మెంట్స్ తో అలా మోసుకొచ్చేసింది ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. ముస్తాబ్ అయిపోయింది మరి. అయితే వైద్య మంత్ర అండ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఎంత బాగా ఉంటే మనం అంత అందంగా ఉండగలుగుతాం, అన్ని పనులు మనం ఈజీగా చేసుకోగలుగుతూ ఉంటాం. కొన్ని వందల కోట్లు ఇచ్చినా సరే మన ఆరోగ్యాన్ని ఎవరు కొనలేరు అని మనం అంటూ ఉంటాం. మరి దానికోసం చిన్న చిన్న రెమెడీస్, మన వాళ్ళకు పూర్వకాలంలో ఏవో చెబుతూ ఉండేవారు, అమ్మమ్మ పోపుల పెట్టలో పలానాది తీసుకుంటే బెటర్, పలానా ఇది వేసుకుంటే అది బెటర్ అని చెప్పి. కానీ మారుతున్న ప్రపంచంతో ప్రతి చిన్నది ఏది వచ్చినా సరే మనం డాక్టర్ని ఇట్టే సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క సమయంలో మన వాళ్ళు చెప్తే ఓ జ్వరం వచ్చిందే అనుకోండి, ఒక కషాయం తాగండి, లేదా దగ్గు బాగా వచ్చిందంటే కొండ నాలుక ఏ పెద్దదైపోయి ఉంటుంది, ఈ కొండ నాలుకకి మందు వేయాలి అని రకరకాలుగా ట్రీట్మెంట్స్, అంటే దాన్ని కొంచెం ఉప్పుతో నొక్కటం లేదా అనుకుంటే రకరకాల పిండిలతోటి వాటి చేయటం చూస్తూ ఉంటారు. కానీ ఇది నిజమేనా? ఇవన్నీ చేయటం వల్ల తగ్గుతూ ఉంటుందా? మన ఇంటి రెమెడీస్ ఎంతవరకు వర్క్ చేస్తూ ఉంటాయి? ఇవన్నీ కూడా నేను ప్రముఖ ఏంటి డాక్టర్ శ్రీరామూర్తి గారితో, సీనియర్ ఏంటి డాక్టర్ శ్రీరామూర్తి గారితో అడిగాను. అలాంగ్ విత్ ఈట అంటే ఇది కొండ నాలిక ఉంటుంది కదా, ఈ కొండ నాలిక గురించి దాన్ని మనం చేస్తున్న రెమెడీస్ అవి కూడా మంచివేనా లేదా అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలా అన్న విషయం మీద అతనితో మాట్లాడినప్పుడు మరి సీనియర్ డాక్టర్ శ్రీరామూర్తి ఈఎన్టీ స్పెషలిస్ట్ అతను చెప్పిన మాటలు

నా పేరు డాక్టర్ బి శ్రీరామమూర్తి, సీనియర్ ఈఎన్టీ సర్జన్, విశాఖపట్నం అండి. మీరు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఎలాంగేటెడ్ యూరియా అంటారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎలర్జీతో ఉంటే రావచ్చు. సెకండ్ ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ వలన కూడా రావచ్చు. థర్డ్ వచ్చి కామన్గా ఇవి కారణాలు. థర్డ్ వచ్చి ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు. ఇంట్లో వైద్యం దానికి పనికిరాదండి. ఒక్కొక్కసారి ఆ టాన్సిల్ని ఉప్పు వేసి కానీ దేంతో కానీ నొక్కుతారు. ఆ టాన్సిల్ కాదు, యువిలా అని. అలాంటప్పుడు అవి యువిలా పెద్దవైపోయి గాలి

0: ఆడడానికి కూడా కష్టంగా ఉండొచ్చు. సరైన యాంటీబయాటిక్స్, లిటిల్ బిట్ కార్టికోస్టెరాయిడ్స్ ప్రేస్ కానీ వాడినట్టయితే ఆటోమేటిక్గా తగ్గుతున్నాయి. టామ్స్ ది యువరైటిస్ అన్నది ఫెరింజైటిస్ వలన, వ్యాధి వలన కూడా రావచ్చును. ఏ కారణమో సరిగ్గా తెలుసుకొని దాని డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం చేస్తే ఆటోమేటిక్గా అది ఆ యువరైటిస్ మన నార్మల్గా అవుతుందండి. దీన్ని యువరైటిస్ అంటారండి.
1: థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నారు కదా, ఇంటి వైద్యం పనికిరాదు, ఖచ్చితంగా మనం డాక్టర్ గారిని అయితేనే సంప్రదిస్తే ఇస్ అ బెటర్ అని చెప్తూ ఉన్నారు. మీరు వింటూనే ఉన్నారు ఎఫ్ఎం రైన్బో, ఇదో అలరించి కిరటం నాలుగించు ఆనందించు అందరికీ పంచు. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నారు, వైద్య మంత్రాన్ని విన్నారు. లక్ష్మీ అందరికీ వస్తుంది యాపిల్ బ్యూటీ అండ్ ఫ్రమ్ ద మూవీ, అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ నుంచి సూపర్ హిట్ సాంగ్.

0: దేవి నుండి భూమికి దిగి వచ్చే వాట్ బ్యూటిఫుల్ కంపోజిషన్ కదా. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అండ్ ఫ్యాషన్ మంత్రం. నిజంగా ఫ్యాషన్ మంత్రం అనగానే మనం అందరం కూడా ఏంటి ఊహిస్తూ ఉంటాం, ఎవరికి ఉండదండి అందంగా ఉండాలి అని చెప్పి. వాళ్ళ తాలూకా స్ట్రక్చర్ అయినా సరే, వాళ్ళ అవుట్ఫిట్ అయినా సరే, ఎంత అందంగా ఉండగలుగుతూ ఉంటుందో వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళపైన వాళ్ళకి అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటి అలాంటి సెగ్మెంట్ కోసమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఫ్యాషన్ మంత్ర. మరి మనం నార్మల్గా యాక్సరీస్ గురించో, క్లాత్స్ గురించో, లేదా షూస్ గురించో, లేదా అనుకుంటే జ్యువెలరీ గురించో చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మన మొహానికి పెట్టుకుంటామే కళ్ళజోడు, అది రీడింగ్ స్పెట్స్ అయినా కావచ్చు, లేదా గూగుల్స్ అయినా కావచ్చు, లేదా అనుకుంటే కూలింగ్ స్పెట్స్ అయినా కావచ్చు, లేదా అనుకుంటే మనం పెట్టుకునే ఎలాంటి స్పెట్స్ అయినా కావచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఎలాంటి స్పెట్స్ పెట్టుకుంటే, ఎలాంటి కళ్ళజోడు పెట్టుకుంటే మనం అందంగా, మన లుక్స్ కూడా అపీరెన్స్గా కనిపిస్తుంటుంది, ఏ ఫ్రేమ్కి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది మనకి శ్రీకాంత్ గారు చెప్తూ ఉంటారు. ఒక్కసారి విందా మాత్రం మాటల్లోనే.
1: గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. ప్రజెంట్ ఐ ఫ్రేమ్స్లోని క్లబ్ హౌస్ మోడల్ అనేది ఫాస్ట్ ఫ్యాషన్ మోడల్. ఇది టూ మెటీరియల్తో వస్తుంది, ఫైబర్ అండ్ మెటల్. సో క్యాజువల్ వేర్కి, ఫార్మల్ వేర్కి సూట్ అవుతుంది. అండ్ ఇది ఎకో ఫ్రెండ్లీ ఫైబర్ వస్తుంది. సో అండ్ పెయింటింగ్ కూడా ఎలక్ట్రో పెయింటింగ్ కోటింగ్ వస్తుంది. సో ఇది అనేది రస్ట్ అనేది బేగా పట్టదు, అండ్ కలర్ పీల్ ఆఫ్ అవ్వదు, ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఏ వెదర్లో అయినా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. అది వింటూ ఉన్నారు కదా, నెక్స్ట్ మీ అందరి కోసం వాట్ మార్వెలస్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ కళావతి అండ్ సిద్ధు శ్రీరామ్ బృందం అర్పించినటువంటి ఈ గీతం సర్కారి వారి పాట నుంచి. అండ్ వింటూనే ఉండండి 102.9 FM, ఇదో అలరించే కిరటం, నాలుగించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదో అలరించి గిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో థర్డ్ సెగ్మెంట్ స్వచ్ఛత హీ సేవ కింద ఈ రోజు మనం మాట్లాడుకుంటాం శ్రమదానం. శ్రమదానం చేయాలి అని అనుకుంటే నేనైతే చెప్పను. అండ్ బండారు అప్పలనాయుడు గారు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫ్ జీవీఎంసీ అని బిందుపి, అతని మాటల్లోనే విందాం ఏంటి శ్రమదానం గురించి ఎలా చేయాలి అనేది.
1: అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బండారు అప్పలనాయుడు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, జీవీఎంసీ, పెందుర్తి జోన్ అండి. ఈరోజు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ఒక గంట ఒకే శ్రమ అనే నినాదంతో మనమందరం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. స్వచ్ఛత అనేది కేవలం రోడ్లను శుభ్రం చేయడం మాత్రమే కాదు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం, పరిశుభ్రమైన అలవాట్లను పాటించడం, ఇతరులకు కూడా అవగాహన కల్పించడం. అలాగే ఈరోజు ఈ ఒక్క గంటను మనం సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. మొదటగా మన వీధులు, పార్కులు, కార్యాలయాలు, పాఠశాలలు మరియు ప్రజా ప్రదేశాలలో చెత్తను తొలగిద్దాం. చెత్తను సేకరించేటప్పుడు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం. ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ పంపేలా ప్రజలకు అవగాహన కల్పిద్దాం. రెండవది పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటుదాం. ఒక్కొక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటే మన పరిసరాలు మరింత ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా మారుతాయి. మూడవది పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిద్దాం. చేతులను శుభ్రతో శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయకపోవడం, బహిరంగ మల విసర్జన దూరంగా ఉండడం, తాగునీటిని పరిశుభ్రంగా ఉంచడం వంటి విషయాలను మన కుటుంబ సభ్యులకు, పొరుగువారికి, పిల్లలకు తెలియజేద్దాం. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను రోడ్లపై లేదా డ్రైనేజీలో వేయకుండా ఉండడం, ఇంటి నుంచి వచ్చే చెత్తను వేరు చేసి ఇవ్వడం, చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. అయితే ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలి, స్వచ్ఛత అనేది ఒకరోజు కార్యక్రమం కాదు, అది ప్రతిరోజు పాటించాల్సిన బాధ్యత మనందరిది. పారిశుద్ధ్య సిబ్బంది ఎంత కష్టపడినా మనం మళ్ళీ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే సమస్య పరిష్కారం కాదు. అందుకే ప్రభుత్వం పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యాపారి, ప్రతి పౌరుడు ఈ స్వచ్ఛతలో భాగస్వామి కావాలి. నా ఇల్లు నా బాధ్యత, నా వీధి నా బాధ్యత, నా నగరం నా బాధ్యత. మనందరం కలిసి పనిచేస్తేనే స్వచ్ఛమైన నగరం, ఆరోగ్యకరమైన సమాజం, పచ్చని భవిష్యత్ సాధ్యమవుతుంది. స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే ఆరోగ్యం, స్వచ్ఛతే మన బాధ్యత. జై హింద్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బండారు అప్పలనాయుడు గారు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఫర్ జీవీఎంసీ నుంచి మనతో ఈ విషయాన్ని తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈరోజు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదాన్ గురించి విన్నారు కదా. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మరొక మామూలు సాంగ్ ఫ్రమ్ ద మూవీ శక్తి చిత్రం నుంచి. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

వాట్ ఎమ్ బ్యూటిఫుల్ కాంపోజిషన్ కదా. అండ్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అంటూ మీరు వాయిద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, స్వచ్ఛత, హీ సేవా శ్రద్ధాన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ఇలా కంక్లూడ్ చేసి మరొక హోరు మిమ్మల్ని హాయ్ హలో అంటూ పలకరించడానికి

రెడీగానే ఉంది. ఎన్ని కెరటాలు మిమ్మల్ని వచ్చి తాగుతూ ఉంటాయో అయినా సరే తడవరు, ఇంకాస్త ఇంకాస్త ఇంకాస్త అనే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మీ అందరి కోసం ప్రిపేర్ అయిపోయి ఉంది పాటల పల్లకి. మరి పాటల పల్లకిలో చలో మీకు నచ్చిన పాట వింటూ ఎంజాయ్ చేద్దామనుకుంటే 102ని అలాగే ట్యూన్ చేసి ఉంచండి. అలాగే మీకు నచ్చిన పాటను వింటూ ఎంజాయ్ చేసి మిగతా వాళ్ళకి కూడా వినిపిద్దామనుకుంటే షూట్ ఎస్ఎంఎస్ 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేద్దాం ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చుక్కలి పల్లకిలో అంటూ. వాట్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ కదా, వింటూనే ఉండండి ఎఫ్ఎం రైన్బో. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

చలో వైజాగ్ అండ్ శ్రీకాకుళం అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా న్యూస్ ఆన్ ఎయిర్ లో మీరు మీకు నచ్చిన పాటను వింటూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటే జస్ట్ అలా యాప్ లో కూడా డౌన్లోడ్ చేసి మీరు ఎక్కడి నుంచైనా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ మెసేజెస్ పెట్టాలి అని అనుకుంటే జస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 6304767436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. వెను వెంటనే ఆ పాట ప్లే చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. మరి నాగేష్ గారు అడుగుతూ ఉన్నారు, అనంతగిరి ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు, రెండు రజారెంట్ పిక్చర్ నుంచి ఒక పాట మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. మరి మీకోసం ఈ మామూలు సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

బుజీమా బుజీమా, వాట్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ కదా అనురాగ్ కుల్కర్ణి. నెక్స్ట్ మీ అందరి కోసం అండ్ డీజే త్రీ ఏంటి డీజే డీజే స్క్వేర్ నుంచి అడుగుతూ ఉన్నారు మనకి రాధికా రాధికా సాంగ్ కావాలి అని అంటూ ఏకా శ్రీనివాస్ అండ్ రామలక్ష్మి అండ్ జంగారెడ్డిగూడెం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం సిద్ధు జనల్ గడ్డ నటించినటువంటి బ్యూటిఫుల్ సినిమాలో నుంచి ఈ పాట అయితే వచ్చేస్తుంది అండ్ రామ్ మిరియాల అండ్ కాకర్ల శ్యామ్ బృందం ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

0: చెప్పు రాధిక, ఏం కావాలో నీకు. నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
1: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
0: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాతిల్లు లాంటి లప్పగాలి తిల్లు రాధిక.

ఎస్ మరి వింటూనే ఉన్నారు కదా, చలో 1603047647436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. ఈ పాటల ఓరిలో మీరు కూడా తడిచి ముద్దాయిపోవచ్చు. మరి నెక్స్ట్ మీ అందరి కోసం మాట్లాడుకుందాం రా అంటూ శిశేంద్రి చేసిన నుంచి మాకోసం ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు రాజు గారు కంచుపాలెం ఏరియా నుంచి. మరి మీకోసం మార్వలస్ సాంగ్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉండిపోయిందండి. అంతకన్నా ముందు ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఆర్ చిత్ర ఆలపించినటువంటి ఈ గీతానికి రాజ్ కోటిలో రాజ్ ఆలపించినటువంటి రాజ్ సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం. ఎప్పుడు అఖిల్ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరైనా అడిగితే చాలా సినిమాల్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు ఈ సినిమా తనకు అసలు గుర్తే లేదని. సో బేబీస్ డే అవుట్ నుంచి తీసుకొని ఇన్స్పైర్ అయినటువంటి తీసినటువంటి శివనాగేశ్వరరావు గారి సినిమా ఇది. చాలాగా సినిమాలో ఆమని గారు మెయిన్ రోల్ అయినా సరే సేమ్ శారీస్ రెండు తెప్పించి మనకి అమలా గారు ఉంటే అమలా గారిని చూసి ముందుకు రావడం అవన్నీ జరుగుతూ ఉండేవి అని చెప్పి అఖిల్ గారు అండ్ నాగార్జున గారు చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. అండ్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ మరి

ఎస్, మరి పాటల బల్లికి వింటూనే ఉన్నారు కదా. పాటల బల్లికలో మీకు నచ్చిన పాట కావాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించడమే. నెక్స్ట్ మీ అందరి కోసం కిషోర్ అడుగుతూ ఉన్నారు.

బ్యూటిఫుల్ కదా, అండ్ థ్యాంక్ యూ బిందు, అండ్ బ్యూటిఫుల్ వాయిస్ మరి, అండ్ మంచి మనోస్ కూడా, ఇద్దరు కాంబినేషన్ లో వచ్చింది. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మన మూవీ నుంచి చిన్ని చిన్ని ఆశలు అంటూ పాట వినిపించండి అని ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. చలో మరి 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి మీ వాట్సాప్ నుంచి, మీకు ఏ పాట కావాలి అన్నది. అండ్ ఈవెన్ 11 o'clock వరకు మిమ్మల్ని తడిసి ముద్దవ పోవడానికి జస్ట్ పాటలు పలికి మీకోసం వెయిట్ చేస్తూనే ఉంది. అండ్ మరొక చిన్న విషయం ఏంటంటే, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలోది, ఇవన్నీ కూడా కేవలం వాట్సాప్ నుంచి కాకుండా డైరెక్ట్గా మీరు లెటర్స్ ద్వారా కూడా అడిగి వినవచ్చు అనమాట. సో దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలోది, మీ పేరు మీ ప్రాంతంతో సైతం ఒక చిన్న ఉత్తరం పైన రాసి మా చిరునామాకి పంపించండి. పాటలు పలికి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకు పంపించగలిగితే ప్రతి మంగళవారం కూడా మేము అవి పాటలు ప్లే చేస్తూనే ఉంటాం. మరి మా తరఫున ఒక చిన్న స్వీట్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం కొత్తదనం ఉండే పాటలు కోరుకుంటూ ఉండండి. మరి మనం చిత్రం అనగానే మనందరికీ గుర్తొచ్చేది

అక్కినేని తాలూక తరాలు అన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అక్కినేని, అక్కినేని నాగార్జున, అక్కినేని చైతన్య, అక్కినేని అఖిల్, వీళ్ళంతా కూడా ఒకే సినిమాలో ఒకే బాణీలో మనకు కనిపిస్తూనే ఉంటారు. అండ్ అనూప్ రూబిన్స్ మరి బృందం ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

నెక్స్ట్ సాంగ్ అడుగుతూ ఉన్నారండి మనల్ని గంగరాజు గారు అడుగుతూ ఉన్నారు మరిపాలెం ఏరియా నుంచి సుందరకాండ చిత్రం నుంచి ఇంకా ఇంకా ఇంకా అనే పాట ప్లే చేయండి మాకోసం అని ప్లీజ్ అని అడుగుతున్నారు. మరి మీకోసం ఈ పాట అలా రిలీజ్ అయిపోయింది అండ్ కె రాఘవేంద్రరావు గారు ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె చిత్ర ఆలపించిన వేటూరి గీతానికి ఈ పాట మీరు అందరూ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే చెలో 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి, వెను వెంటనే మీ మా పాటలు ప్లే చేయడానికి పాటల పల్లికిలో రెడీగానే ఉన్నాం మరి. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఈ మావ్ల సాంగ్ మరి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల కామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎస్ మరి నెక్స్ట్ మీ

కోసం తండేల్ నుంచి బూజీ తల్లి అనే సాంగ్ మా కోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. వర్హా కుమారి అడుగుతూ ఉన్నారండి. సో మీకోసం ఈ మామూలు సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటూనే ఉన్నారు కదా పాటల పల్లకి కార్యక్రమాన్ని. పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కావాలి అని అనుకుంటే జస్ట్ మీ చేయాల్సింది 6304767436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. లక్ష్మి అందరి కోసం ప్రాణం చిత్రం నుంచి నిండు నూరేళ్లు అంటే ఓ పాట మా కోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు మీనా పాపారావు గారు ఫ్రమ్ ఆరి పక్క చిత్రం నుంచి. ఒక సినిమాతో కొంతమందికి కొన్ని రకాల పేర్లు వచ్చేస్తూనే ఉంటాయి కదా, మనకి అల్లరి నరేష్, అలాగే టెలిఫోన్ సత్యం, అలా రకరకాలకి సినిమా పేర్లతోటే కొంతమందికి ఆ పేర్లు అలా శాశ్వతం అయిపోతుంటాయి. మరి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి ప్రాణం కమలాకర్ కామేశ్వర అని అంటూ ఉంటారనమాట, కమలాకర్ అని చెప్పి. సో ఈ

నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిషాన్ సమ్మన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి కె సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్, విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
2: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటినీ కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మ.
1: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
2: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అనే దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి కణజాల విలువలు ఏ మాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే కనీస మద్దతు ధర అన్నది మన ప్రభుత్వాలు ఎటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూస్తున్నారు

0: చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కే మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటకి వెళ్లి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులు కావచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మనం డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూ ని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: మేడం, వ్యవసాయ ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు, మినువులు కావచ్చు, ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
1: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
0: భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశు వర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం, ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మన పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమంలో కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ, సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోవు జాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట. దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. PAHT అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు, దాన్ని కాపాడుకోవటం, అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం

0: మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్స్ కేవలం మనకి పశువద్దక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైవ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా, చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్నైనా సంప్రదించవచ్చు, లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చండి.
1: మేడం, మనకందరికి తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పశు సంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
0: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి, కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు, లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు, రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశువర్ధక శాఖ కానీ మత్స్యకారులకు కూడా, అందరికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికి కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంక్ ని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే, లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాన్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మనం ఇంతవరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ, లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో, ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు, లేదా దాంతో ఇంకొక బలం మందు, దాంతో ఒక కలుపు మందు, ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో, లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందు, దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం, మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి, అంటే నేచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగులను కానీ తెగుళ్ళను కానీ పోషకాల నివారణను కానీ చేసుకుంటూ మన పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ, జీవామృతం కానీ, పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరు రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్లను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కలను కనుక, అంటే

0: యజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమలలో వేసేటువంటి వరవచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. అంటే మన విత్తనాలని శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల, అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికి తెలిసిందే. ఇది ఏంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది. అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు, బీజామృతం కానీ, జీవామృతం కానీ, పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో, ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణ కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తుంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో, అంటే మన క్షేత్ర స్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో, ఇంట్రెస్టెడ్, వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం, ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయడంతో పాటు పరిశీలనలో వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు, డెమోన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్, సీడ్ టు హార్వెస్ట్ అనమాట. అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమోన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి ఒక ఎకరం భూమిలో ఒక సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా, సహజ పద్ధతిలో, ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ, అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి సంవత్సరము, 2వ సంవత్సరము మన రసాయనాలతో, అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి దానికి విలువ ఎక్కువ. మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం, నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట ఒక 34-35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా, అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలు అయితే వరి లేదా దాల్వాలు అయితే మినుము, ఏదైనా కూడా 1 ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అనమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్

0: ఉందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ, ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే ఆ అనుభవం అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చు అంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతో బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యే లోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏమైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి వాటి నుంచి వేరే రకమైనటువంటివి లైఫ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైఫ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోళ్ళ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి నేచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్ కు ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరిసమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైఫ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడానికి కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు, అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి ఆ వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొని పడమండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార

0: మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో యాంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనం అంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చింది డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారు అంటే పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది మా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది మా యూనివర్సిటీ తరఫు నుంచి. వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ నుండి
3: ఘంటసాల రావల సాయి గిరీష్ సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఈరోజు మధ్యాహ్నం 1:35 ముత్యాల ముంగిలలో గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ అంశంపై శ్రీ తేలిదేవర సత్య వెంకట అనిల్ సహాయ సంచాలకులు ప్రసు సంవర్ధక శిక్షణా కేంద్రం మండపెట్టవారు ఈ అంశంపైన వివరణిస్తారు. అలాగే ఈరోజు 2:31 శ్రీమతి ఎడవల్లి వెంకటమ్మ అండ్ బృందం ఆలపించినటువంటి శివభాగవతం తంబురు కథ వింటారు. నిలయంలో సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ఎస్ మరి వింటూ ఉన్నారు కదా పాటల పల్లకి అండ్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఏదో అలరించి గెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు అండ్ మనమున ప్రోగ్రామ్ పాటల పల్లకి. చలో మరి 11 o'clock వరకు ఈ పాటల పల్లకి హోర్ అలా కంటిన్యూస్ గానే ఉంటుంది. మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన 6300-6304-7674-36 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. వెను వెంటనే మేము ప్లై చేయడానికి రెడీగానే ఉన్నాం. మరి ఎఫ్ఎం రెయిన్బో వింటున్నాం మీరు అందరికీ కూడా. అండ్ 11 o'clock నుంచి మీకు మధురిమ 11 నుంచి 11:30 వరకు మధురిమ ఉంటుంది. 11:30 నుంచి 12 o'clock వరకు ఏకచిత్ర గానం మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. వీటన్ని ప్రోగ్రామ్స్ మిమ్మల్ని ఎలా అలా అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. మరి దానికన్నా ముందు ఏంటంటే మనమున్న ప్రోగ్రామ్ పాటల పల్లకి, పాటల పల్లకిలో వన్స్ అగైన్ 6304-7674-36 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. నెక్స్ట్ మీ అందరి కోసం నీ వల్లే నీ వల్ల చిత్రం నుంచి జూన్ పోతే అనే పాట వినిపించండి అని చెప్పి రఘు అడుగుతూ ఉన్నారండి మనకి చిన్న ముసలివాడ ఏరియా నుంచి. మరి మీకోసం ఈ పాట

ఎస్ వైజాగ్ వింటూ ఉన్నారు కదా 102 పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం. ఇదో అలరించే కిరటం విన్ ఆలగించు ఆనందించు అందరికీ పంచు. నెక్స్ట్ మీ అది కోసం ఒక మార్వెలస్ సాంగ్ ప్రిపేర్ అయిపోయి ఉంది. అది ఎవరు అడుగుతున్నారంటే ప్రేమంటే ఇదేరే మూవీని అంటే నైజాం బాబులు నాటు బాంబులు అంటూ కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ బుచ్చరాజ్ పాల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఈ మార్వెలస్ సాంగ్.

నెక్స్ట్ సాంగ్ అడుగుతూ ఉన్నారు. చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి మాకోసం ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. రాజు గారు అనకాపల్లి ఏరియా నుంచి అడుగుతున్నారు. మరి మీకోసం ఈ పాట.

అలివేని ఆనిముతిమ అంటూ 11 గంటల నుంచి 11:30 వరకు ప్రసారమయ్యే మధురిమ కార్యక్రమంలో మొదటి పాట కింద ఉంది మరి. సో ఈ పాటని మీ పేరు మీద వినిపించాలని మీరు అనుకుంటే 6304767436కి ఒక చిన్న SMS పంపించండి. మా సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాట

0: అను భానుచందర్ సుభాష్ అని అని విజయశాంతి మీద కాంపోజిషన్ చేసినటువంటి పాట ముక్కు పుడక చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. మరి ఈ సినిమాలో ఈ పాట మీరే ఇవ్వాలి అనుకుంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి పాట
1: ఈ లోకం అతి పచ్చన తోడుంది నీ పక్కన ఎదలో.
0: ఈ బ్యూటిఫుల్ సాంగ్ వసంత కోకిల చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 3 పొజిషన్ లో ఉంది. మరి మరి పాట మీ పేరు మీద వినిపించాలంటే 6304767436కి ఓ చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. సాంగ్ నెంబర్ 4 పొజిషన్ లో ఉన్నటువంటి పాట

నోము చిత్రం నుంచి మనసే జతగహ అంటూ ఈ పాట సాంగ్ నంబర్ 4 పొజిషన్ లో ఉంది మరి. సో మీకోసం రామకృష్ణ గారి మీద చిత్రీకరించబడిన ఈ పాట సాంగ్ నంబర్ 4 పొజిషన్ లో ఉంది.

ఈ పాట మీ పేరు మీద వినిపించాలంటే 6304767436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించడమే. మరి సాంగ్ నెంబర్ 5th పొజిషన్ లో ఉన్నటువంటి పాట ప్రేమ కథ చిత్రాలు ఎప్పుడైనా ఉన్నదంటే మొదటి వరుసలో ఉంటుంది ఈ సినిమా. మరి అదే మరో చరిత్ర. మరో చరిత్ర నుంచి సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఉంది ఈ పాట. మరి ఈ పాట మీ పేరు మీద వినిపించాలంటే 6304767436. మరి నిలయంలో సమయం 11 o'clock అయింది. మరి పాటల పల్లకి కార్యక్రమానికి అలా పులి స్టాప్ పట్టి 11 o'clock అనగానే మీ అందరి కోసం 5 పాటలు ముస్తాబ్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ వినేశారు సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాట అలివేని ఆని ముత్యమా అంటూ ముద్దమందారం చిత్రం నుంచి, సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో చినుకు చినుకుగా అంటూ ముక్కు పుడక చిత్రం నుంచి, సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఈ లోకము అంటూ వసంత కోకిలి చిత్రం నుంచి, సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో మనసే జతగా అంటూ నోము చిత్రం నుంచి, సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఏ తీగ పువ్వు అంటూ మరో చరిత్ర. ఇవి ఈ సాంగ్స్ తాలూకా పరంపర. ఈ పాటలన్నీ కూడా మీ పేరు మీద వినిపించాలి అని అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, జస్ట్ మీకు ఏ పాట కావాలి ఆ పాట నెంబర్ మీ పేరుతో సైతం 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. వింటూనే ఉన్నారు కదా ఎఫ్ఎం రైన్బో, ఇదో అలరించే కెరటం.

మరి మధురిమలో సాంగ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న పాటను వింటామని అడుగుతూ ఉన్నారు కొవ్వూరు నుంచి. సత్తిరెడ్డి పసలపూడి నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే ఇదే పాటను అడుగుతూ ఉన్నారు సునీల్ కుమార్ ఎంఈ ఎంవిపి కాలనీ విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి సత్యనారాయణ కంచరపాలెం నుంచి కూడా ఇదే పాటను అడుగుతూ ఉన్నారండి. ధోనేపూడి సౌజన్య అజయ్ బాబు ధీరేంద్ర మహిర్ బెంగళూరు నుంచి కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే ఈ పాటను అడుగుతూ ఉన్నారు శ్రీకాంత్ ఆరిలో వండి కోటీశ్వరరావు విజయ రవణమ్మ కూర్మారావు వేదప్రకాష్ దామోదర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటని మేము కూడా వింటామని చెప్పి నగేష్ గారు అనంతగిరి నుంచి అడుగుతూ ఉన్నారు. సో మరి ఈ సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటను రాంబాబు రామారావు అమ్మాజీ సావిత్రి సాత్విక్ అండ్ ప్రదీప్ దేవిశ్రీ హరీష్ టైలర్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే అనపత్తి నుంచి కేఎస్ఎన్ టైలర్స్ కే సత్యనారాయణ చిన్న సాయిబాబా అడుగుతూ ఉన్నారు. అలాగే సహస్ర ఖజిత్ పవన్ గోపాల్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అడుగుతూ ఉన్నారు. వాసవి శేఖర్ గారు కూడా అడుగుతూ ఉన్నారండి సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటని. అలాగే కొవ్వూరు నుంచి అడుగుతూ ఉన్నారు సిహెచ్ ప్రసాద్ సాయి చైతన్య లక్ష్మీ నిత్య రేహాన్సి ప్రవల్లిక కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారన్నమాట. అలాగే కనకరాజు ఆదిలక్ష్మి జ్యోతినగర్ మర్రిపాలెం నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటని వేయండి అని చెప్పి రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంట నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే నాగేశ్వరరావు మంగరత్నం నిర్మల్ కార్తీక్ నిరీష అడుగుతూ ఉన్నారు మునగపాక ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారండి. అలాగే కాకినాడ నుండి పాతకొట్టం నుంచి పలకా సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ కూడా ఇదే పాటని అడుగుతున్నారు. మరి మీకోసం

ఎస్ మరి అలివేని ఆని ముత్యమా అంటూ వాట బ్యూటిఫుల్ కంపోజిషన్ కదన్న. జంజాలం మూవీ నుంచి వచ్చింది, ముద్యం అందారం నుంచి. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అండ్ చినుకు చినుకుగా అంటూ ముక్కు పుడక చిత్రం నుండి ఈ పాట రెడీగానే ఉంది. మరి ఈ పాటను అడుగుతూ ఉన్నారు అడప శ్రీనివాస్ గారు, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ పాటల్లో ఏ పాటన్నా పర్వాలేదు అని అడుగుతూ ఉన్నారు. చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుండి, నల్గొండ జిల్లా నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రావణ్, సౌమ్య, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ అడుగుతూ ఉన్నారు. అలాగే ఇదే పాటను అడుగుతూ ఉన్నారు మనకి కృష్ణ గారు అడుగుతున్నారు, డాబా గార్డెన్స్ ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. రవి టైలర్స్ దొండపత్తి నుంచి అడుగుతూ ఉన్నారు. మరి నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద కృష్ణ, యశోద జానకి రాజు అడుగుతూ ఉన్నారు ఈ పాటని మా కోసం ప్లే చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాటని వింటామని అడుగుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప్ సాయి, పూజ, దిలీప్, అన్విత అడుగుతూ ఉన్నారు. అలాగే సాంగ్ నెంబర్ 2లో వైవి గిరి టీచర్స్ కాలనీ శ్రీకాకుళం నుంచి అడుగుతూ ఉన్నారు ఈ పాటను వినిపించండి అని చెప్పి. అలాగే విజయనగరం నుంచి అడుగుతూ ఉన్నారు అనూష, అమ్మాజీ, ఉమామహేష్ అండ్ లోహిత, ప్రదీప్, శారద అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఈ పాట

గురుగా కుండ విసగా.

గోరువెచ్చగా అంటూ వాట చినుకు చినుకు అంటూ వచ్చింది కదా. నెక్స్ట్ మీ అందరికి వస్తాం అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుల్లల పాలెం నుండి టైలర్ నౌకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష, కొరకు రవితేజ నటించిన, ఓకే ముందుగా అడిగారా, మూడో పాట వెయ్యండి. గుల్లల పాలెం నుండి నౌకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష, మీకోసం మరి ఈ పాట మూడో పాట రెడీగానే ఉందండి. అండ్ మూడో పాట కోసం గౌరపాలెం నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్ గారు అడుగుతూ ఉన్నారు. అలాగే కుమార్ టైలర్ ఎన్ఐడి నుంచి కూడా ఇదే పాటను అడుగుతూ ఉన్నారు. అలాగే డిఎస్ఎన్ మూర్తి ఇసుకతోట నుంచి

అడుగుతూ ఉన్నారు, మూడో పాటను వినిపించండి అని చెప్పి. సాంగ్ నెంబర్ 3 మాకు కావాలి అని చెప్పి ఏక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డి కూడా నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే మూర్తి ఫ్రమ్ చెన్నవాల్టేర్ నుంచి అడుగుతూ ఉన్నారు, మూడో పాటను మా కోసం వినిపించండి అని చెప్పి. అలాగే మూడో పాటను వినిపించండి అని చెప్పి ఉమా మహేష్, అనూష, నిశ్చయ్, లోహిత్ ఫ్రమ్ చిన్నపలవల విలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారు, మూడో పాటను మాకు కూడా వినిపించండి అని చెప్పి పుష్ప గారు వేపగుంట నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మూడో పాటను మాకు కూడా వినిపించండి అని చెప్పి వెంకటరమణ గోపాలపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఈ పాట.

అతి పచ్చన తోడుంటి నీ పక్కన ఎదలో ఎదగా మసలే మనసుంటి జతగా నడిచే మనిషుంటి ఈ లోకం అతి పచ్చన.

వింటూ ఉన్నారు కదా, మరి మధురంలో వచ్చే పాటలన్నీ కూడా మృదు మధురంగా ఉంటాయని చెప్పి కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మరి నాలుగో పాటను మా కోసం వినిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నాలుగో పాట కోసం గాజువాక నుంచి వేకి వరలక్ష్మి, దాడి తులసి, పార్వతి.

వినిపించండి అని అడుగుతూ ఉన్నారు. మరి నాలుగో బటన్ మాకు కూడా వినిపించండి అని చెప్పి అనపర్తి నుంచి సత్యబాబు, కాజ్ బటన్ నిషాన్ నుంచి అడుగుతూ ఉన్నారనమాట. సో నాలుగో పాటను వినిపించండి అని చెప్పి సునీతి గారు అడుగుతూ ఉన్నారు, కంచరపాలెం ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. మరి సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో ఉన్నటువంటి పాటను మేము కూడా వింటాము అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సుగుణ, దర్శిత్, అనిల్, ఓల్డ్ డైరీ ఫామ్, విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కృష్ణ గారు అడుగుతున్నారు అనకాపల్లి ఏరియా నుంచి. ఇదే అనకాపల్లి ఏరియా నుంచి అప్పారావు గారు కూడా అడుగుతున్నారు. అలాగే వెంకటరమణ లక్ష్మి అరలోవ బాలాజీ నగర్ నుంచి అడుగుతున్నారు. ఇదే పాటను మేము కూడా వింటామని చెప్పి. అలాగే కావలి నుండి కృష్ణా జిల్లా పేడారం నుండి వీర, కనకరావు, పార్వతి అడుగుతూ ఉన్నారు. అలాగే నాలుగో నంబర్ పాటను వినిపించండి అని చెప్పి జి రమణారావు, అరవింద్, ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయి ప్రియా గార్డెన్స్, మధురవాడ నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఇదే పాటను వినిపించండి అని చెప్పి మనకి కనకరాజు గారు అడుగుతూ ఉన్నారండి గాజువాక ఏరియా నుంచి. మరి మీకోసం ఈ పాట

కంచిపాల నుంచి అడుగుతూ ఉన్నారు, ఏం సునీత గారు అడుగుతూ ఉన్నారు. అలాగే సాంగ్ నెంబర్ ప్రైన్ వినిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ధనుంజయ రెడ్డి, లత, రామకృష్ణ అండ్ ఫ్రమ్ లీ మెంబర్స్ అండ్ ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు వేపకుంఠ ఏరియా నుంచి. అలాగే సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఉన్నటువంటి పాటను అడుగుతున్నారు శ్రీను గారు వేపకుంఠ ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే వెంకటేష్ గారు అడుగుతూ ఉన్నారు మనకి అనకాపల్లి నుంచి అడుగుతున్నారు. మీకోసం ఈ పాట

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎస్ వైజాగ్ అండ్ శ్రీకాకుళం అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ హలో అంటూ మరొకసారి చెబుతూ, మరి మనం 11:30 అనగానే మనం ఒక సినిమా తాలూకా విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మీరు వింటుంది మీ ఫేవరెట్ కార్యక్రమం మరి ఏక చిత్రగానం. ఈరోజు మనం టైం మిషన్లో కూర్చొని సరిగ్గా 1995 సంక్రాంతి కాలానికి వెళ్ళిపోదామా? అప్పట్లో థియేటర్ ముందు పెద్ద పెద్ద కటౌట్లు, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానుల సందడి, కృష్ణ గారి అంటే సీన్ అంటేనే ఫ్యాన్స్, ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. అలాంటి సమయాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే అమ్మ దొంగ. పేరు వింటేనే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది కదా. అమ్మ దొంగ పేరు చిన్నదే కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ ప్యాకేజ్ మరి. అయితే 1995 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి సాగర్ దర్శకత్వం వహించి హీరోగా సూపర్ స్టార్ కృష్ణ, కథానాయకులుగా సౌందర్య, ఆమని, ఇంద్రజ, ఇలా కామెడీ క్యారెక్టర్ల ఆర్టిస్టుల విషయానికి వస్తే చాలానే మంది ఉన్నారు. వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. తెర ముందు తెర వెనుక కూడా విశేషాలు మనం మాట్లాడుకుందాం. ఈలోగా ఒక మార్వెలస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అమ్మ దొంగ నుంచి

వింటూ ఉన్నారు కదా ఏకచిత్రగానం. మరి ఏకచిత్రగానంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అమ్మ దొంగ చిత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే 1995 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి సాగర్ దర్శకత్వం వహించారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికల బర్నే, శ్రీహరి, గుండు హనుమంతరావు వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో సందడి చేస్తూనే ఉన్నారు. హీరో కృష్ణ, సౌందర్య అందం, 90 కామెడీల కోటి సంగీతం, అమ్మ దొంగ, ఇవన్నీ కలిపితేనే ఈ పాటలు. ఇప్పుడు ఆ కాలం నాటి పాట జాన్ మనం గుర్తు చేసుకున్నాం కదా, బోలో కృష్ణ ముకుంద అంటే పాట విన్న వెంటనే 90ల సినిమా థియేటర్ వాతావరణానికి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. వావ్, ఇదే కదా 90 సినిమా పాటల్లో స్పెషల్ ఫీల్. అది అయితే కృష్ణ గారు పోషించిన చక్రధర్ పాత్ర చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. చెయ్యని నేరం, చెయ్యని హత్య, కాని నేరం మాత్రం అతని మీద జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందని అనే నమ్మకంతో చక్రధర్ తన పోరాటాన్ని ప్రారంభించి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత దోషులను కనిపెట్టి ఇది కథా కథాంశంలో అలా ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. అక్కడి నుంచి కథలో యాక్షన్ అంటే కుట్రలు, ప్రేమ, కామెడీ, సస్పెన్స్ ఇలా అన్నీ కలుస్తాయి. అప్పటి అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన అన్ని మసాలాలు ఒకే సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి మన హీరో కృష్ణ గారి స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పాలా? చెప్దాం, ఇవన్నీ మాట్లాడుకుందాం. లక్ష్మీ అందరి కోసం మరొక పాట, నీతో సాయంత్రం అంటూ.

ఎస్, మరి వింటూ ఉన్నారు కదా ఏకచిత్రగానం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. అంటే అప్పటి ఫ్యామిలీ ఆడియన్స్ కావలసిన అన్ని మసాలాలు ఒకే సినిమాలో, అదే దట్ ఈస్ కాల్డ్ అన్ అమ్మ దొంగ. మరి మరి మన హీరో కృష్ణ గారి స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, కృష్ణ గారు తెరపై కనిపిస్తే ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది. హీరో నడిస్తే స్టైల్, హీరో మాట్లాడితే డైలాగ్, హీరో ఫైట్ చేస్తే యాక్షన్, అదే కృష్ణ గారి ఇమేజ్. మరి ఇప్పుడు సౌందర్య గారి గురించి చెప్పాలంటే 90ల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయకుల్లో సౌందర్య ఒకరు. కృష్ణ గారితో కలిసి తెరపై ఆమె కనిపించడం కూడా ఈ సినిమాకు మంచి ఆకర్షణ. ఇక ఆమెని ఇంద్రజ కూడా తమ పాత్రలో సినిమాకు మరింత రంగు తీసుకొచ్చారు. మరి మరొక పాట ఆ తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ అనగానే మనకు గుర్తొచ్చే కోటి గారి గురించి మనం మాట్లాడుకుందాం.

ఎస్, మరి వింటూ ఉన్నారు కదా 102.5 FM, ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మనవుడు ప్రోగ్రాం ఏకచిత్రగానం. ఏకచిత్రగానంలో మనం మాట్లాడుకుంటున్నాం అమ్మ దొంగ చిత్రం గురించి. 90 తెలుగు సినిమా సంగీతం గురించి మాట్లాడితే కోటి గారు పేరు తప్పకుండా గుర్తొస్తూనే ఉంటుంది. అమ్మ దొంగ సినిమాకి కూడా కోటి సంగీతం అందించారు. జుమ్ జుమ్మనే అన్నా, తహతహ అన్న, పిల్ల అద్రోహం అన్నానా, ఇలా పాటల్లో 90ల నాటి మాస్ మెలోడీ రెండింటినీ మిక్స్ కల్పించి మనకి అమ్మ దొంగ పాటలను వినిపించారు. ఆ రోజుల్లోనే పాట అంటే కేవలం పాట కాదు, క్యాసెట్ కొనడం, రికార్డ్ వినడం, పాటల పుస్తకం చదవడం, రేడియోలో పాట కోసం వెయిట్ చేయడం. ఈరోజు ఒక చిన్న క్లిక్ చేస్తే మనకు వెంటనే ఆ పాట మన ముందుకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అప్పుడు పాట కోసం అలా ఎంజాయ్ చేసి విని ఎంజాయ్ చేస్తున్న రోజులు చాలా మందికి ఇప్పటికీ కూడా గుర్తొస్తూనే ఉంటాయి కదా. ఎస్ లిజనర్స్, మరి అమ్మ దొంగ కేవలం ఒక సినిమా పేరు కాదు, అది 90ల తెలుగు సినిమా జ్ఞాపకం. కృష్ణ గారి యాక్షన్ అయినా, సౌందర్య గారి అందమైనా, కోటి గారి సంగీతమైనా, బ్రహ్మానందం లాంటి నటుల కామెడీ అయినా, మరియు సంక్రాంతి థియేటర్ల సందడి అయినా సరే ఈ అమ్మ దొంగ గురించే మనం మాట్లాడుకోవాలి. మరి మీకోసం మరొక పాట.

మరి ఇవన్నీ కలిపితేనే అమ్మదొంగ. ఒక చిన్న పంచో చెప్పాలంటే కాలం మారింది, టెక్నాలజీ మారింది, సినిమా చూసే విధానం కూడా మారింది. కానీ మంచి సినిమా ఇచ్చే జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ మారదు. మరి ఇదండి ఈరోజు మనం అమ్మదొంగ సినిమా విశేషాలు. 1995లో మనల్ని అరలించిన ఈ సినిమా మీకు మంచి జ్ఞాపకం లాంటిది. థియేటర్లో చూసారా, పాటలు విన్నారా, లేక టీవీలో చూసి ఎంజాయ్ చేశారా అన్నది మీ జ్ఞాపకాలు, మీ అనుభవాలు, మీ మాటల్లోనే మరింత అందంగా ఉంటాయి. మరి ఏమని అంటారు, ఆలోచించండి, ఆలకించండి, ఆనందించండి, అందరికీ పంచండి. మరి నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలోని వార్తలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తపాలా శాఖ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని రంగాల ఉద్యోగులకు, అందరి గ్రాడ్యుయేట్స్ కి తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని నేరే సంప్రదించండి.
5: పన్నెండు గంటల పది నిమిషాలు కావస్తుంది అండ్ మధుమంజరి వింటూ ఉన్నారు. మరి తెలుగు చలనచిత్ర గీతాల్లో మొదటిగా మేము అందరి కోసం త్రినేత్రుడు రుద్రనేత్రుడు చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం.

మీరు ఇంతవరకు మధుమంజరి వినారు. నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

0: ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, వందేళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల, క్రియాశీల, సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాలా బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్ట్ చీతా విజయాన్ని ఉదహరిస్తూ, గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: भारत के कैप्टन स्मिथ ने जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इजराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ధి చెందుతున్న

ఉన్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పథకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో, అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసులోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు మీతో అలరించే కెరటం నాలుగించు ఆనందించు అందరికీ మంచు. మరి నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది జార్జ్ రెడ్డి చిత్రం నుంచి బుల్లెట్ మాటా.

0: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. వార్తల వివరాలు: ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి

0: యూపీఎస్సీ తన వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है। 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है। 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है। 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है।
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీప వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్ర నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani Prantiya Vartalu Vintunnaru. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. రెండో విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో

0: అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయు ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీయులో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
1: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతా ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి. అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం pmmementos.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మాగంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్యసమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదో ఆదరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు కార్యక్రమంలో ఇప్పుడు ముత్యాల ముంగిళ్ళు. గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ సంబంధించిన అంశం వ్యాఖ్యాత. మండపేట సహాయ సంచాలకులు పశు సంవర్ధక శిక్షణా కేంద్రం శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్.

పాడి రైతులకు, పశుపోషకులకు నా నమస్కారం. మనకు తెలిసినట్లు ఆవులు 9 నెలలు, గేదెలు 10 నెలలు గర్భంతో ఉండి ప్రసవిస్తాయి. చూడు పశువుల్లో చివరి 3 నెలలు మేపు చాలా కీలకమైనది. ఈ 3 నెలల్లో గర్భంలో ఉన్న దూడ 70 నుంచి 80% వరకు పెరుగుతుంది. చివరి 3 నెలల్లో రైతులు చూడు పశువులను సక్రమంగా మేపకపోతే తల్లికి పోషకాలు సరిపోవు, ఆపై గర్భంలో పెరుగుతున్న దూడకు పోషకాలు ఉండవు. అందుకు తల్లి తన శరీరంకు కావలసిన పోషకాలను త్యాగం చేసి దూడ పెరుగుదలకు, అభివృద్ధికి పోషకాలు మళ్లిస్తుంది. ఇలా జరిగినప్పుడు తల్లికి శక్తి లేక నీరసించిపోతుంది. తల్లి శక్తి కోల్పోతే గర్భసంచిలో కండరాలు సరిగ్గా పనిచేయవు. ఇలాంటి పశువులు ప్రసవించే సమయానికి చేరుకున్నప్పుడు ప్రసవించడానికి శక్తి లేక ఈనేటప్పుడు చాలా ఇబ్బంది పడతాయి. ఈ సమయంలో దూడను తప్పుగా లేదా అశాస్త్రీయంగా లాగితే గర్భసంచి చీలిపోవడం లేదా గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పశువులు మాయ సమయానికి వేయవు లేదా పూర్తిగా వేయవు. దీనివల్ల గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వలన పశువుకు జ్వరం వచ్చి నీరసించిపోతుంది. పైపెచ్చు గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉంటే అది పొదుగువాపు రావడానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పొదుగువాపు వస్తే వేలల్లో ఖర్చు అవుతుంది, ఆ వైద్యం కూడా చాలా కష్టంగా మారుతుంది. రైతులు కొన్ని సందర్భాల్లో పశువులను కూడా అమ్మేసుకునే పరిస్థితికి వస్తూ ఉంటుంది. సో గర్భంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పశువులు ఈనిన తర్వాత ఎదకు రావడం కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. పొర్లుటకు వచ్చినా సరే వెంటనే కట్టవు. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. మనం చెప్పుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే, మిగిలిన పశువులతో పోలిస్తే చూడు పశువులకు 10% నుంచి 20% వరకు మనం అధికంగా మేతను అందించాలి. ప్రత్యేకంగా చెప్పుకుంటే చూడు కట్టి పాలు ఇస్తున్న పశువులకు మాత్రం ఖచ్చితంగా 20% మేతను అధికంగా అందించి తీరాలి. ఇలా మేపినప్పుడు గర్భంలో దూడ ఆరోగ్యంగా పెరిగి తల్లికి కూడా ప్రసవించడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాబట్టి ఆఖరి 3 మాసాల్లో మేపు అత్యంత శ్రద్ధ కలిగి ఉండాలి. దీనివల్ల పశువు సజావుగా సమయానికి ఈని మంచి బరువు గల దూడను ఇచ్చి వెంటనే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటూ మంచి పాల దిగుబడిని ఇస్తుంది. 2వ ప్రధాన అంశం ఏంటంటే, పశువులు ఈనిన తర్వాత నిర్వహణ ఎలా చేయాలి. పశువు ఈనగానే శుభ్రమైన త్రాగునీరుని అందించాలి. పశువు మాయ వేసిందో లేదో చూసుకోవాలి. నువ్వులు బెల్లం కలిపిన చిమ్మినీను 2 పూట్లా తినిపించాలి. దీనివల్ల గర్భంలో కదలికలు కలిగి మాయ సజావుగా వేస్తుంది. తదుపరి గర్భంలో మాయ ఉండిపోతే గర్భంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తూ మరియు పాల దిగుబడిని కూడా బాగా వచ్చేలా ఈ నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి చాలా ఉపయోగపడుతుంది. సుమారుగా రోజుకు 200 గ్రాములు ఉదయం, 200 గ్రాములు సాయంత్రం చిమ్మిలిని మనం ఈనిన పశువులకు మేపుకున్నట్లయితే చక్కగా మాయ సజావుగా వేస్తుంది, గర్భంలో కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అన్ని రొమ్ముల్లోనూ పాలను రోజు 2 పూట్ల పూర్తిగా మిగలకుండా తీస్తే రైతులకి చాలా మేలుగా ఉంటుంది. ఎందుకంటే పొదుగులో పాలు మిగిలిపోతే మాత్రం పొదుగువాపు వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి. పాలు తీసే ప్రతిసారి పొదుగును శుభ్రపరచాలి. పాలు తీసేవాళ్ళు కూడా చేతులను శుభ్రంగా కడుక్కుని మాత్రమే పొదుగును ముట్టుకోవాలి. పాలలో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మక్రిముల అభివృద్ధి చాలా సునాయాసంగా జరుగుతుంది. కాబట్టి సూక్ష్మక్రిములు పొదుగులోకి

ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. పొటాషియం పర్మాంగనేట్ పలుకలను మనం మందుల షాపులో ఎక్కడైనా కొనుక్కోవచ్చు, చాలా చౌకగా దొరుకుతుంది. పాలు తీసే ముందు రైతులు తమ చేతులను మరియు ఆవు లేదా గేది యొక్క పొదుగును శుభ్రంగా పొటాషియం పర్మాంగనేట్ పలుకలతో కలిపిన నీళ్లను పొదుగును కడగడానికి వాడుకోవాలి. ఒక మగ్గుడు లేదా చెంబుడు నీళ్ళల్లో ఒక పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ వేస్తే సరిపోతుంది. అది గులాబీ రంగులోకి మారుతుంది. ఈ గులాబీ రంగులో ఉన్న మిశ్రమాన్ని లేదా నీళ్లను మనం పొదుగు వాపు రాకుండా పొదుగు మీద చల్లి చక్కగా ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు రోజు 20 గ్రాముల నిమ్మప్పును దాణా లేదా పశువుల మేతలో కలపడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు. పొదుగు వాపు వ్యాధి వైద్యంలో కూడా నిమ్మప్పు చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. దాణా పెట్టుకోవడం ఎలా? ఈన పశువులకు దాణ పెట్టడం అత్యంత అవసరం. పశువు ఈన తర్వాత దాణ పెట్టడం మీద చాలా శ్రద్ధ వహించాలి. అందరూ చేసే ఒక పొరపాటు ఏంటంటే, ఈనిన వెంటనే పశువుకు మొదటి లేదా 2వ వారం నుంచే అధికంగా దాణాన్ని పెట్టడం మొదలు పెడతారు. దీనివల్ల పశువుల్లో ఆమ్ల అధిజీతి వచ్చి కడుపు ఉబ్బరం వచ్చి పలచగా పారడం మొదలు పెడతాయి. దానివల్ల శరీరంలోని నీరు కోల్పోయి పాలలో వెన్న శాతం కూడా తగ్గిపోతుంది. శాస్త్రీయంగా మనం మేపిన పశువులను ఈనిన తర్వాత రోజు రోజుకు పాలు పెరుగుతూ 7 నుండి 8 వారాల వరకు అత్యున్నతమైన లేదా శిఖర పాల దిగుబడిని చేరుకుంటాయి. ఈనిన 7 నుండి 8 వారాల ముందు వరకు అధికంగా దాణా ఇవ్వవలసిన అవసరం ఉండదు. పాల దిగుబడితో పాటు దాణాను పెంచుకుంటే సరిపోతుంది. దాంతోపాటు పశువు పేడ ఏ విధంగా వేస్తుందో చూసుకోవాలి. పలచగా పారుతూ పాలలో వెన్న శాతం తగ్గితే దాణాను కాస్త తగ్గించి పెట్టుకోవాలి. ఈ విధంగా దాణాను పాల దిగుబడిను వెన్న శాతంతో మరియు పేడ యొక్క పరిమాణంతో తూచుకుంటూ దాణాను పెట్టుకోవాలి. ఒకేసారి ఈన పశువులకు దాణాను అపరిమితంగా పెడితే రైతులు నష్టపోతారు. కొన్నిసార్లు కడుపుబ్బరం వచ్చి ఊపిరి అందక పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు దాణాను చాలా జాగ్రత్తగా మేపుకోవాలి. ఇంకొక పొరపాటు కాల్షియం విషయంలో చేస్తుంటారు రైతులు. ఈనిన పశువుల్లో పాల దిగుబడి అధికంగా రావడం కోసం కాల్షియం ఎక్కించడం చేస్తారు. ఇది అశాస్త్రీయం మరియు చాలా ప్రమాదకరం. నరానికి మైఫెక్స్ లేదా కాల్బరాల్ వంటి కాల్షియంను మందులను ఈనిన తర్వాత కింద పడుకుని లేవలేకపోతున్నప్పుడు, అంటే పాల జ్వరాన్ని అంటూ ఉంటాము, ఇలాంటి పశువులకు మాత్రమే, అది కూడా పశు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే అందించాలి. లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పశువుల్లో పాల దిగుబడి బాగా పొందాలంటే చక్కటి మేపు ఒకటే మార్గం అని రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి. నోటి ద్వారా ఇచ్చే కాల్షియం సిరప్స్ ఉంటాయి, అవి చక్కగా వాడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆరోగ్యంగా ఉన్న పశువులకు నరానికి ఎక్కిచ్చే కాల్షియం చాలా ప్రమాదంగా మారవచ్చు. నరానికి ఎక్కిచ్చే కాల్షియం మహా అయితే వారం రోజులు మాత్రమే శరీరంలో ఉంటుంది. అది పనిచేయడం కూడా వారం రోజులు మాత్రమే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఒక విధంగా నరానికి ఎక్కిచ్చే కాల్షియం వల్ల పశువుల యొక్క పునరుత్పత్తి కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈనిన తర్వాత పశువులకు నరానికి కాల్షియం ఎక్కిస్తే తదుపరి ఎదకు రావడం ఆలస్యం అవ్వడం లేదా సమయానికి అండం విడుదల కాకపోవడం జరుగుతుంది. ఈ దుష్ప్రభావాలని దృష్టిలో పెట్టుకుని పాల దిగుబడి బాగా పెరగాలి అంటే మేపు మాత్రమే కీలకమని రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి. పాలలో సుమారు 80% నీరు ఉంటుంది. పశువులు పాలను బాగా ఇవ్వాలంటే చక్కటి శుభ్రమైన త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నీరు సరిపోకపోయినా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పటివరకు పశువులు ఈనిన తర్వాత గర్భవాతము, పొదుగువాపు నివారణ, పాలు పెరిగే విధానం, దాణా ఏ విధంగా పెట్టుకోవాలి మరియు కాల్షియం ఎలా అందించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈనిన తర్వాత పశువులు సక్రమంగా ఎదకవచ్చి విజయవంతంగా మరలా గర్భం దాల్చాలంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలో చూద్దాం. ఈనిన తర్వాత సాధారణంగా ఋతుచక్రం మొదలయ్యి క్రమబద్ధీకరణకు 2 నెలలు పడుతుంది. ఈ సమయంలో గర్భసంచి సాధారణ పరిమాణానికి చేరాలంటే 4 రోజులు వ్యవధి పడుతుంది. అనంతరం 45 నుంచి 60 రోజుల్లో యదలక్షణాలు కనిపిస్తాయి. కొన్ని పశువుల్లో ఈ ప్రక్రియ 3 నెలల వరకు పట్టవచ్చు. గర్భవాతము లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే ఎదకు రావడం ఆలస్యం అయిపోతుంది. వాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఎదకు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి 2 నుంచి 3 నెలలు కూడా ఎదకు రాకపోతే పశువులను స్థానిక వైద్యుల వద్దకు తీసుకువెళ్ళి తగిన వైద్యం చేయించుకోవాలి. ఎదకు వచ్చిన పశువులకు ఖచ్చితంగా 2 రోజులు శమనం చేయించినట్లయితే చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ విధంగా చేస్తే అండ

విడుదలయ్యే సమయానికి శుక్రకణాలు లభ్యంగా ఉండి చూడు కట్టే అవకాశం పెరుగుతుంది. గేదెల్లో అయితే ఖచ్చితంగా ఈ 2 రోజులు యద ఇంజెక్షన్స్ చేయిస్తే చాలా మంచిది. ఎందుకంటే గేదెలు 2 రోజులు ఎదలోకి ఉంటాయి కాబట్టి అండం విడుదలయ్యే సమయానికి శుక్రకణాలు లభ్యంగా ఉండి చూడు కట్టే అవకాశం కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మూగయద. సాధారణంగా గేదెల్లో మూగయదని రైతులందరూ చూస్తూ ఉంటారు. మూగయద అంటే కొన్ని పశువుల్లో ఋతుచక్రం మొదలైనా సరే యద లక్షణాలు బయటకు వ్యక్తపరచవు. దీన్ని మూగయద అని అంటారు. మరి మూగయద వలన నష్టం ఏంటి? మూగయద వలన రైతులకు తమ పశువులు ఎదకు వచ్చేయలేదో గుర్తించడం చాలా కష్టమవుతుంది. కావున పశువు ఎదకు రాలేదేమో అనుకుని ఎన్ని నెలలు గడిచినా పాలు తీసుకుంటూ చూడు కట్టించడం అశ్రద్ధ చేస్తారు. దీనివల్ల పశుపోషకులకు మేపుకు ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. మూగయదను నివారించడానికి పశువులు సక్రమంగా ఎదకు రావడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. పశువుల పునరుత్పత్తి మరియు పాల ఉత్పత్తి రెండూ ప్రధానంగా మేపు మీద ఆధారపడి ఉంటాయి. అందువలన పశువుల మేతలో కొవ్వు మరియు ప్రోటీన్ స్థాయిలు సరైన మోతాదులో ఉండాలి. కొవ్వుతో సంబంధం ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ పశువుల యద లక్షణాలు బయటపడేందుకు అవసరం. మేతలో కొవ్వు ఎక్కువ ఉన్నా లేదా అసలు కొవ్వు లేకపోయినా ఈ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. దాంతో యద లక్షణాలు కనిపించవు. వేసవిలో అధికంగా ఉష్ణోగ్రతలు ఉండడం కారణం వల్ల యద లక్షణాలు చూపించకపోవచ్చు. ఈ సమయంలో పశువులను చల్లని ప్రదేశాల్లో ఉంచడం, వాటి పాకలు లేదా కొట్టములలో చల్లగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఈ సమస్య ఎక్కువగా గేదెల్లో కనిపిస్తుంది. అయితే ఆవుల్లో మూగయద సమస్య అంతగా ఉండదు. అందువలన గేదెలను వేసవిలో తరచుగా కడగడం వాటి యద లక్షణాలు బయటపడడానికి సహాయపడుతుంది మరియు రైతులు వాటిని చూడు కట్టించే ప్రయత్నం చేసుకోవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి బాగా అయ్యి పునరుత్పత్తి బాగుండాలి అంటే పిండి మరియు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే పశుమేత పదార్థాలను గుర్తించి తెలుసుకుని ఉండాలి. పత్తి చెక్క, వేరుశనగ నూనె చెక్క, అవిసె గింజల చెక్క, ప్రొద్దుతిరుగుడు గింజల చెక్క, నువ్వుల చెక్క, వీటిలో అధికంగా కొవ్వు మరియు పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని పశువుల మేతలో రోజుకి 1/4 కిలో కలిపితే పశువుకు పిండి పదార్థం మరియు కొవ్వు పదార్థం సమృద్ధిగా లభ్యమయ్యి ఆ హార్మోన్ల ఉత్పత్తి బాగా జరిగి ఎదకు సకాలంలో రావడం, ఎద లక్షణాలు బాగా కనపరచడం, సమయానికి అండం విడుదలవ్వడం మరియు సజావుగా చూలు కట్టడం జరుగుతుంది. రోజు ఈ పదార్థాలను మేపుకోలేని వారు కనీసం ఈనిన తర్వాత 45 రోజుల నుండి సెమన్ చేసిన 45 రోజుల వరకు మేపుకుంటే పశువులు ఎదక వచ్చి విజయవంతంగా చూడు కట్టి చూడు నిలవడానికి కావలసిన హార్మోన్స్ కూడా లోపించకుండా బాగా ఉత్పత్తి అయ్యి చూడు కట్టించడానికి చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది. దాంతోపాటు మినరల్ మిక్చర్స్ని రోజు డైలీ ఋతుచక్రం సజావుగా ఉండి అండం సమయానికి విడుదల అవ్వాలంటే మినరల్ మిక్చర్ను కూడా రోజు 50 గ్రాములు పొద్దున్న, 50 గ్రాములు సాయంత్రం, లేదా ఖర్చు పెట్టలేని వాళ్ళు పొద్దున్న 25 గ్రాములు సాయంత్రం 25 గ్రాములనైనా ఖచ్చితంగా మినరల్ మిక్చర్ని మేపుకోవాలి. ఈనేసి పాలు ఇస్తున్న పశువులు 3 నెలలకు చూడు కడితే అటు పాలు వస్తుంటాయి మరియు చూడు కట్టి గర్భంలో దూడ కూడా ఎదుగుతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ 9 నుండి 10 మాసాల్లో ఇంకొక దూడను పొందే అవకాశం ఉంటుంది మరియు ఈయనగానే మళ్ళీ పాల దిగుబడి మొదలవుతుంది. ఇలా పాలిస్తూ చూడు మీద ఉన్న పశువులను ఈయన 2 నుండి 3 మాసాల ముందు పాలు తీయడం ఆపేసుకుని ఎండగడితే పొదుగుకు విశ్రాంతి లభించి ఆరోగ్యంగా తయారయ్యి ఈయన తర్వాత వచ్చే పాల దిగుబడికి సిద్ధమవుతుంది. పశుపోషకులకు ముఖ్యంగా చెప్పే అంశాలు ఏంటంటే చివరి 3 మాసాల్లో చూడు పశువుల పోషణ చాలా కీలకం. దానివలన పశువులు సునాయసంగా ఈనతాయి, మాయ సమయానికి వేస్తాయి, చక్కగా పాలుకు వస్తాయి. ఈనను వెంటనే నువ్వులు బెల్లం పెట్టుకోవాలి, మాయ వేసేలా చూసుకోవాలి. పాల ఉత్పత్తి పెరుగుటకు నరానికి కాల్షియం పెట్టించడం మంచిది కాదు, కాల్షియం అరుకులు వాడుకోవడం మంచిది. ఈనిన పశువులను 60 నుంచి 90 రోజుల్లో మరలా పొర్లించడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో ఎదకరాని పశువులపై శ్రద్ధ వహించి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళి చక్కటి వైద్యం అందించాలి. ఎదకు వచ్చిన పశువులకు 2 రోజులు సెమన్ చేయించడం వలన చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూగయద వలన రైతులు తమ పశువులు ఎదకు వచ్చిందో లేదో గుర్తించడం, మంచి యద లక్షణాలు కనపరచాలి అంటే మేతలో కొవ్వు మరియు పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చూడు కట్టిన పశువులకు కూడా కొవ్వు మరియు పిండి పదార్థాలు కలిగిన మేత పెట్టాలి. నూనె చెక్కల్లో కొవ్వు మరియు పిండి పదార్థాలు

పుష్కలంగా లభిస్తాయి. ఈ సూచనలు రైతాంగం గుర్తుపెట్టుకుని పశువులను మేపుకుంటే అవి సునాయసంగా ఈనేసి చక్కటి పాలోత్పత్తి కనపరిచి వేగంగా విజయవంతంగా మళ్లీ గర్భధారణ చేస్తాయి.

ఏలూరు పట్టు వెళ్ళి రాకూడదు, గంగని స్థానం అడిగి రాకూడదు, అమ్మ వెళ్ళేవాడు వెళ్ళకుండగా చక్కగా పార్వతి వద్దకు వచ్చి, అమ్మ పార్వతి తల్లి నాకు కళ్యాణ సద్ది కట్టమ్మా, ఆయన కళ్యాణ సద్ది అంటున్నావు కానీ తమ్ముడికే, అయ్యో నాకు కాదు నా తమ్ముడు కాదు, నా నెక్కే శంకరుడికి కళ్యాణానికి వెళ్తున్నా, సంబంధం అడగటానికి వెళ్తున్నా, అమ్మ బాగా చూశాను వినాయకుడా ఆయన వీరభద్రుడా, అయ్యో నందీశ్వరా ఏదో మీ తండ్రి గారు మేము తగాదాడుకున్నాం, మా ఇద్దరికి తీర్మానం చెప్పాలి కదా, అయ్యో తండ్రి కొడుకులు ఏకమైపోయి నా మీద

కింద పళ్ళు ఉన్నాయి అమ్మ, ఆవుకైనా దూడకైనా కింద పళ్ళే ఉంటాయి. కింద పళ్ళు అమ్మకి పార్వతీదేవి శాపం అది. అమ్మ చక్క శాపం పెట్టింది, ఇందాక గుమ్మడికి అంత అన్నం కట్టి ఆవుగా కూరేసి సర్ది చేతికిచ్చింది. అమ్మ తండ్రి వద్దకు వచ్చి, ఆయన కన్న తండ్రి, నా తల్లి అక్కడ శాపం పెట్టింది. ఆయన నీ తల్లి శాపానికి తిరుగులేదు. అయ్యో నేను తీరుస్తూ నాలకించు, పుట్టేది నరలోక ముందున, నా శివాలయం గుడి ముందు ఉంటావు, వచ్చిన వారి ముందు నీ పూజ చేస్తాను, తర్వాత నా పూజ చేస్తాను.

తండ్రి శంకుపోయి ఇంట్లోనూ ఉన్నారు. అమ్మ తల్లి చక్రం అమ్మ ఇంట్లో అమ్మ 7 మంది వదిలి ఆ గంటల ఒడ్లు దంచుతారు. అమ్మ నందన వచ్చాడని ఎండు కుర్చీలు తెచ్చి వేశారు. ఎవయ్యా నందీశ్వర ఎవరైనా శంకరుడు ఎక్కే నందన వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటి మా

ఎవరైనా కాయ అయిందా పండు అయిందా? ఆయనా కన తండ్రి కాయ అవ్వలేదు పండు అవ్వలేదు మాటలు అన్నారు. అయ్యో నీ బ్రతికంతా బయటికి వేసారు. ఆయన నువ్వు వెళ్తే కథ నడుపుకోలేదు. అయ్యో నేను వెళ్ళి కథ నడుపుకోనస్తాను. అమ్మా అయ్యే శంకరుడు చక్క పార్వతి వద్దకు వచ్చాడు. రామా పార్వతి శివరాత్రి పండగ వస్తుంది, నాలుగు ఊళ్ళు భిక్షం తట్టుకోనస్తాను. అయ్యో జోలే శంకర్ ఇమ్మన్నారు. అమ్మా పార్వతి ఎక్కడైనా ఆశ కలిగింది. అమ్మా ఇటు పది జోళ్ళు ఇటు పది జోళ్ళు ఇచ్చింది. అమ్మా ఇరవై జోళ్ళు ఇచ్చింది. చక్క తీసుకున్నాడు జోలే శంకర్ తీసుకున్నాడు.

Yeah.

0: అమ్మ ముచ్చారెందుకు అమ్మాయి, రత్నాలుని పెట్టమంటావా అమ్మాయి, రత్నాలు వద్దు గాని నీ చేతి కూడా సొచ్చిన
1: దాకేమన్నా.
0: నిన్న చూస్తే నందీశ్వరుడు వచ్చాడు, ఇవాళ చూస్తే ముసలి జంగం వచ్చాడు, అయ్యా నన్నే కోరుకుంటున్నాడు. శంకరుడు అయ్యి ఉంటాడని అమ్మా గంగా భవారి కాలికోటి చెంబులో ఇంపుకొని ఆ చెంబుతోటి నీళ్లు తీసుకొని శంకరుడికి ఇచ్చేసి పరుగు పరుగును వెళ్లిపోతుంది. అమ్మా వెయ్యి గల శంకరుడు ఆ విషయం అంతా గోళ్ళో నిప్పుకొని ఆ మంచి నీళ్ళు తాగాలనిపుచ్చుకొని ఆ వెళ్ళేటి గంగ మీ చల్లగాని తిరిగొచ్చే శంకరుడు పాదాలు పెళ్ళాడు మాదేవాణి పాదం పట్టుకుంటాను పైకి తీసుకెళ్ళవయ్యా. రామా గంగా భవాని పుట్టేది నరలోకం, ఏమంటారు శంకరుడు వచ్చి సాటుడు గంగను తీసుకెళ్లారంట. అయ్యా అంత మాట నాకెందుకు, మీ అన్నగారు మీ తల్లిదండ్రులు మెప్పించి అయ్యో చక్కగా నేను పెళ్ళాడతానక్కడ మాయం అయిపోయి అమ్మా తల్లిదండ్రిని మెప్పించారు, అమ్మా అన్నదమ్ములు మెప్పించి అమ్మా ఒక గంగా భవాని పెళ్ళి అమ్మా శంకరుడు పెళ్లి కొడతారు. అమ్మా ఈ మూడు రోజులు ముద్దు నాగలి, అయ్యో నాలుగో రోజు నాగలి, అమ్మా ఐదు రోజులు పెళ్లి అయిపోయింది, అమ్మా పెళ్ళడి బాగానే చేసుకున్నాడు గాని అమ్మా శంకరుడు సొంత చేస్తున్నాడు. అమ్మా బోయివారు చక్కగా చెలిగి సారెడుతున్నారు, అమ్మా పాస్తా ఉప్పు చేపలు పాస్తా ఎండి చేపలు పాస్తా సావిడే సారంతా బాగా చూశారు. అమ్మో నా ఇంట్లో బ్రాహ్మణ కన్య, అమ్మో అసలు గంగని ఆడ తాగాలని ఆలోచిస్తున్నా, అమ్మాయి ఏ సార్ ఎక్కడ పెట్టాలని ఆయన నాకు ఇల్లు లేదు వాకిలు లేదు, చక్క మేము ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాను, ఇల్లు వాకిలు కట్టుకుని మా సారంతో గదిలో పెడితే ఆడ
1: రాసుకుంటాం.
0: అమ్మా చక్కగా చెప్పేసి అమ్మా పక్కకు వచ్చేసి అమ్మా శంకరుడు చింత చేస్తున్నాడు.

0: పాపమును గుట్టి
1: ఏం స్వామి పరమేశ్వర పెళ్లి బానే చేసుకున్నావు. ఆ నాయన సమయానికి వచ్చావు గాని గంగని ఎక్కడ దాయాలని ఆలోచిస్తాను. అవును స్వామి నిద్ర మాట. పార్వతి భాగం పార్వతి ఉంది, జోలో పెట్టడం చూస్తుంది, శంఖలో పెట్టడం చూస్తుంది. మరి ఎక్కడ దాచుకుంటావు అయ్యా? నీ జడ తల్లినాలు ఉన్నాయే జడల్లో, నీ గంగాని ఆడుకుంటున్నావా? ఆడుకోమ్మా, బాగా ఆడుకో. నీ భర్త శంకరుడు గంగని పెళ్లి చేసుకొని వస్తున్నాడు అమ్మా. చెప్పగానే అమ్మ బాగా చూసిన పార్వతీ, అమ్మో నా తమ్ముడు ఎవరికో ఒక కయ్యం పెడతనే ఉంటాడు అమ్మా. అలా మాట ఎనరాదని ఒక మాట అన్నది కానీ ఒక మాట అనుమానం వచ్చింది అమ్మా. లక్ష్మీదేవిని సరసపెట్టి నీ ఇళ్ళకి పంపించేసి ఏడు తలు

అమ్మా తల్లే కనుక ఊరుకుంటా రాదు, అయ్యో మా భర్త అయితే తేలేదంటు, మా అక్క అయితే తెచ్చామంటు, అయినా ఇవాళ దాగుంటాను రేపు దాగుంటాను, అయ్యో వ్యాపారంగా పోవని ఇద్దరు మధ్యాహ్నం గుంపు చుదుకి తన వంతు పాదం కడిగేసి చెవుడు చెరసెక్కపోతుంది. అమ్మా పెద్ద భార్య ఊరుకుంటుంది.

అక్కయ్యా ఎన్నో మాటలు అన్నావు, నేను పడ్డాను, అయినా నీ పళ్ళు నా పళ్ళు ఓడగొట్టుకో, తక్క ఎత్తడం నీ వంతు, అయ్యో మొదట నా వంతు, అయ్యో నీ సైడ్ బ్రాహ్మణకు నువ్వు పంచిపెట్టు, అయ్యో నా సైడ్

అమ్మా చక్కగా చెప్పగాని ఆ గంగకి పార్వతి

శంకరుడు బాగా చూశాడు. అమ్మా పార్వతికి బంగారు మేడ కట్టించి పార్వతినిచ్చాడు. ఏడు ఎండి మేడ కట్టించి గంగనిచ్చాడు. అమ్మా చక్కగా ఉంటున్నా. అమ్మా పార్వతికి ఏడు పెట్టులు పట్టు చీరలు ఇచ్చాడు. గంగా భవానికి 14 పెట్టు చీరలు గంగా భవానికి. అమ్మా ఏడు పెట్టులు నగలు పార్వతికి అయితే 14 పెట్టులు నగలు గంగా భవానికి. అమ్మా ఎవరెళ్ళలో వండుకుంటున్నారు తింటున్నారు. అమ్మా చక్కగా ఉన్నారు. అమ్మా పార్వతి పోట్లాడి ఇంకా ఆనాడే మర్చిపోయింది. ఆ గంగా భవన్ ఎదురు చూస్తుంది. అమ్మా అక్కయ్య నీసిన పల్లెనా సంతానం. అయ్యో నీసులేని ఏ పని చేస్తుందని అక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అమ్మా చక్కగా ఆపేస్త వారి పండగ రాలేదు. అమ్మా బ్రాహ్మణుకు పండగ వచ్చింది. కార్తీక నోములో అమ్మా చెరువులో నువ్వులన్నీ అండగొట్టింది. ఒక్క

అయ్యో గోదారా నా కున్నీలేవమ్మా, అమ్మా నన్ను ఎందుకమ్మా తిప్పిస్తున్నావు? నాయనా ఒక్కసారి నీ నీళ్లు మాయం అవటం కారణం ఎవరు? అమ్మా చేతిలో అంజనని చూడగానే ఇది బ్రహ్మ మాయనా ఇష్ట మాయ? అమ్మో బ్రహ్మ మాయ కాదు, ఇష్ట మాయ కాదు, ఇదల్లా నా సౌతి గంగ మాయ. అయినా నా తండ్రి ఉండదు బ్రహ్మ పట్టం. అయ్యో పారేం తక్కువ, నెయ్యేం తక్కువ. అయ్యో పారతోడు పై కడుగుతాను, అయ్యో నెయ్యితోడి తల పురుగుతాను. అమ్మా ఒక పార్వదేవి, అమ్మా వినాయకుడు పిలిచి కొడుకానా వినాయకుడా, బ్రహ్మ పట్టం వెళ్ళినా కొడక, నా తండ్రి దక్షుడు ఉన్నాడు. అయ్యో పార కడవలు నెయ్యి కడవలు జమ్మని అమ్మా ఇరే కడవలు ఇచ్చి పంపించింది. అమ్మా వినాయకుడు బ్రహ్మ పట్టణం వచ్చాడు. నాయన తాతయ్య మా అమ్మే 10 పార కవళ్ళు 10 నేటి కవళ్ళు జమ్మని. అవునాయన ఏం చేస్తుంది బాబు? ఏంటని చేస్తుందా? మా నాన్నే పిన్ని పెళ్ళాడు. మా అమ్మ పిన్ని తోటి పోట్లాడు. మా పిన్ని కోపం వచ్చింది. అమ్మాయిని అక్కడ కూడా నీళ్లు లేకుండా మాయం చేసింది. మా అమ్మ కడగపోయింది. మరి మా అమ్మ శుభ్రంపడాలి కదా. అవునాయన ఆయన పెళ్లి చేసుకుంటే అమ్మకి ఎందుకంట? అయ్యో ఎంతేనా కూతురు గయ్యాల మరి ఆయన పంపిపోలేదన్న శాపం పెడతా. నాయన చాలాగా పంపిస్తానండి. అమ్మా ఒక దక్షుడు, అమ్మా 10 పాలకవాళ్ళు 10 నేతి కవాళ్ళు పంపించారు. అమ్మా చక్కగా పిల్లవాడు వచ్చాడు. అమ్మా పార్వదేవి, అమ్మా పాలతోడు పై కడుగుతుంది, నేను ఈ తోటి తల పులుగుతుంది. అమ్మో గంగాబాన్ బాగా చూసింది. అయ్యో నీళ్లు ఎక్కడ కూడా మాయం చేశాను కదా, మా అక్క ఎలా శుభ్రం పడుతుందని. అమ్మా చూడగానే సరసు వంచి కింద చూడగానే అమ్మో మా అక్క ఇంకేముంది, పాలతోడు పై కడుగుతుంది, అయ్యో నెయ్యి తోడు తల పులుగుతుంది. అమ్మా మా అక్క తగ్గడు చేస్తానని. అమ్మా ఒక గంగా భవాని, అమ్మా గోరుడంత ఈ బూతేయగా. ఈనాటి మామూలు చేయవారు, ఆనాటి కొరకాసనాటి గండు చేయవారు. పార్వతి

అమ్మా ఎంతమంది మందు పెట్టాలమ్మా, ఈ ఒంటి నిండా చీమలు ఉన్నాయి, నీ వల్ల పైకి వెళ్ళే పక్షికి నీరు లేదు, అయ్యో కిందకెళ్ళే చీమకి నీరు లేదు, అయ్యో ఎంతమందికి మందు పెట్టాలి అమ్మా, బాగా చూసాను వినాయకుడు అమ్మా పార్వతి తల్లి అమ్మా నన్నకన్నా తల్లి, మనం పిండి దగ్గరికి వెళ్ళి చక్కగా నీళ్లు అడుగుతాం, నాయనా నేను ఎలాగెళ్ళాలి బాబు, 10 మంది కోమట్ల కన్యలు 10 మంది బ్రాహ్మణ కన్యలు తీసుకొని గంగ నింటి వద్దకు వస్తాను, అమ్మో బాగా చూసింది అమ్మా గంగా భవని ఆలోచిస్తుంది, ఏ రాజు పెళ్ళో ఏ మంత్రి పెళ్ళో అమ్మో రాజు పెళ్లి కాదు మంత్రి పెళ్లి కాదు, మా అక్కయ్య నా వద్దకు వస్తుంది అయ్యమ్మ.

అమ్మా వినాయకుడు పార్వతి ఇద్దరే ఉన్నారు. నాయనా మనం కూడా వెళ్ళిపోతాం రానాయనా. అదేంటమ్మా మనకు వచ్చిన కష్టం వాళ్ళకి వచ్చిందా? మనం వెళ్ళి పిన్ని నీళ్ళు అడుగుదాం.

వెళ్తున్నావు అక్కయ్యా నువ్వా? అయ్యో నేను ఎవరో అనుకున్నాను. నీ శరణం నా శరణం. అమ్మా ఏమి లేదమ్మా, నీళ్ళదాడనికి ఏమని తెలుస్తాదేమని అడగటానికి వచ్చానమ్మా. అదేంటమ్మా అక్కయ్యా, మీరు చూస్తే బ్రాహ్మలు, పొద్దు వేసి పంచాంగాన్ని చదివేవారు. అయ్యా మీకు తెలియని దాడ నాకేం తెలుస్తుంది? నాయన చూసావా, అడిగినా ఏమనట్లేదు. అదేంటమ్మా వివి దమందాము అమ్మా, చెల్లెలా గంగాభవాని. నా ఒక ఏళ్ళు నీకు ఇస్తానమ్మా. ఏళ్ళు ఇస్తావా అక్కయ్యా? మా ఇంట్లో సేవల్లాగా ఉన్నాయి అమ్మా. గుర్రాలు ఇస్తానమ్మా, గుర్రాలు ఏగల్లాగా ఉన్నాయి. చూసావు నాయన ఇన్ని ఇచ్చినా ఏమనట్లేదు అమ్మా. నా కొడుకు నీకు ఇస్తానమ్మా. అక్కా పిచ్చిదారు ఎరిదారు, నీ కొడుకది నా కొడుకు కాదా, నా కొడుకది నీ కొడుకు కాదా? చూసినా నాయన ఇన్ని ఇచ్చినా సరే చెప్పట్లేదు అమ్మా. అన్ని ఇస్తానా గారు, మొగుడిని ఇస్తానవా? రాని మొగుడిచ్చేవరక చెప్పగానే అమ్మా కడతల్లి, మనకి నీళ్ళు ఇచ్చిన దాకా ఇద్దామందా. తర్వాత ఎవరంటే ఏం చేస్తుంది అమ్మా? బాగా చూసాను అమ్మా, వినాయకుడు సలహా బాగానే చెప్పాడు. తెలిలా గంగా భవాని, శివుణ్ణి ఇచ్చాను పెళ్ళి.

అమ్మా చెరువులు వానలు సముద్రుడు బేడిలిపి అన్ని వాగులన్నీ నిండిపోయాయి. అమ్మా గంగా భవాని అమ్మా కొండలు నీడి కాజి స్నానం చేస్తుంది పార్వతి. స్నానం చేస్తుంది అమ్మో ఏ నీసుకొండ కాసిందో ఏమో నీసుకొంపు అమ్మా చెల్లెలా మా బ్రాహ్మణుడికి గోదావరి స్నానం అంటే ఎంతో మంచిదా. అయ్యో మన గోదావరికి వెళ్ళి స్నానం చేద్దాం అమ్మా. ఇద్దరు చదువు బట్టలు తీసుకొని చక్కగా గోదావరి ఒడ్డుకొచ్చారు అమ్మా. గంగా భవన జలకాలడింది వస్త్రాలు ధరించింది అమ్మా. పార్వతి పట్టుకుని నీళ్ళలా లాగా ఉండిపోయింది. వంటవా అంటా పోతవా మహిళ అనుకుని అమ్మా బాగా చూశాను అమ్మా. గంగా భవన్ ఇదే సమయం అని అమ్మా అక్కయ్య శివరాత్రి లగ్నాలు మించి దేవుడికి నాకు ఇంకా పెళ్ళన్నాడమ్మా. శివుడికి నాకు పెళ్ళి ఎప్పుడు అక్కయ్య? ఏంటి దేవుడికి పెళ్లి చెయ్యాలా? ఉప్పరు పెడతారు పప్పరు పెడతారు మొగుడిని ఎవరైనా అరు పెడతారు ఏంటి? నీకు మొగుడిని అక్కయ్య మాట తప్పావు. చూడు నా మహిమ చూసి నా మహిమ అమ్మ చక్కగా చూడగానే అమ్మ కాలి

చేతులు పట్టుకొని శంకరుడు వద్దకు వస్తున్నారు. అమ్మ ముద్దలంగ మేము మార్గం దూకు.

Bye.

0: ఇద్దరు భార్యలు వద్దాను, అమ్మ రాతి విలాసం మీద రాసి అమ్మ శంకరుడు బాగా చూసావా, ఆ పార్వతిని తొడ మీద కూర్చోబెట్టు, ఆ గంగని సరస మీద పెట్టుకొని అమ్మ చాలు చాలు నల్లోకమని కైలాస మందువన వెళ్ళి అమ్మాయికి శివకళ్యాణం సంపూర్తమాయి. అమ్మ విన్న వారికి విష్ణు సంపతి, పాడించిన వారి భాగ్య సంపతి. హరి కృష్ణార్పణం రామార్పణం దేవభవాని.
1: శివభాగవతం తంబుర కథాగానం శ్రీమతి ఎడవల్లి వెంకటమ్మ బృందం నిర్వహణలో విన్నారు. వంతలు శ్రీమతి ఎడవల్లి అంజమ్మ, శ్రీమతి ఎం వెంకటమ్మ, జానపద రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో.

ఎస్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో ఆలోచించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

వెల్ మధురమే సుధాగానం కార్యక్రమంలో ఉన్నాం కదా, ఒక ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు. నేను రెడీగా ఉన్నాను లక్ష్మి, మీకోసం మీరు నచ్చిన పాటలు ప్లే చేసి వినిపించడానికి. అలానే మీకు నచ్చిన పాటలు వింటూ ఒక క్షేత్రానికో ఒక్కొక్క కొత్త ప్లేస్కో మిమ్మల్ని తీసుకువెళ్తాం కదా, ఆ క్షేత్ర విశేషాలు ఆ ప్రాంత విశేషాలను అని మీకు చెప్తూ ఉంటాం కదా. నేనైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జగిత్యాల జిల్లాలో ధర్మపురి లో ఉన్న స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి, యముడి ఆలయం గురించి, ఆ ఆలయంలో ఉన్న ప్రత్యేక పూజలు అందుకుంటున్న యముడి ఆలయం గురించి కూడా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్ని విషయాలు తెలుసుకునే ముందు నెక్స్ట్ మాకు నచ్చిన సాంగ్ అని ప్లే చేయండి అంటే ఎవరు అడుగుతున్నారో చూసద్దాం. జీవిత చక్రం చిత్రం నుండి మాకోసం కంటి చూపు చెబుతుంది అనే సాంగ్ని మాకోసం వినిపించండి అంటూ నంద్యాల జిల్లా నుండి సుబ్బారెడ్డి గారు కోరుతున్నారండి. అలానే ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కోరుతున్నారు. జీవిత చక్రం సినిమాకి గంగాధర్ రావు నిర్మాతగా, సిఎస్ రావు దర్శకత్వం వహించగా, ఎన్టీ రామారావు వాణిశ్రీ నటించిన ఈ సినిమా నుంచి ఘంటసాల గాత్రంలో ఈ పాట.

0: తెలంగాణ జిల్లాలో ఉన్న ధర్మపురి క్షేత్రం కోసం తెలుసుకుంటున్నా కదా. ఈ క్షేత్రానికి దాదాపు 1500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఇంచుమించు క్రీస్తు శకం 850 నుండి 928 మధ్య కాలంలో స్థానిక రాజు ధర్మవర్మ అనే అతను ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయట. అయితే ఇంకొన్ని విషయాలు వినే ముందు మా కోసం మాకు నచ్చిన సాంగ్ని ప్లే చేయండి అంటూ కోరుతున్నది ఎవరో చూసొద్దా. మూగ మనసులు చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు మునుగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల. ఖచ్చితంగా అండి, మీకోసం ఈ మంచి సాంగ్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. దానికన్నా ముందు చిన్న వాణిజ్య ప్రకటన.
1: తపాలా శాఖ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని రంగాల ఉద్యోగులకు, అందరి గ్రాడ్యుయేట్స్ కి తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని నేరే సంప్రదించండి.

ధర్మపురి క్షేత్రం కోసం వింటున్నాం కదండి. దానికన్నా ఇంకొన్ని విషయాలు వినే ముందు 5:35 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి మేము ఇప్పుడే పదం ఇస్తుంది కదా, మరి నేనైతే ఈరోజు మీకు ప్రణయం అనే పదం ఇస్తున్నాను. ఈ పదం మీద భావాలు, మీ కవితలు అన్నీ రాసి పెట్టుకొని రెడీగా ఉండండి. 5:35 మా పదం మీ భావం కార్యక్రమంలో నేను చదివి వినిపించేస్తాను మీ పేరుతో సహా. సో మధుమేశగానంలోకి వెళ్ళిపోతే, ధర్మపురి క్షేత్రంలో క్షేత్రం కోసం మనం తెలుసుకుంటున్నాం కదా, ఈ క్షేత్రంలో కృతయుగపు త్రేతాయుగపు ఆనవాళ్లు ఉన్నాయట. మరో విషయం ఏంటంటే, యమధర్మరాజు పాపులు అందరినీ చూసి వాళ్ళు చేసిన పాపాలు విని విని ఈ పాపభారం నాకు పెరిగిపోతుందని అక్కడున్న గోదావరిలో స్నానం చేసి ప్రహ్లాద సహిత స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి కొంత స్వాంతన పొందడంతో, నన్ను దర్శించుకున్నాక నీకు ఎవరిది ఎటువంటి పాపం నీకు అంటదు అని స్వామి యమునికి వరమిచ్చి తన సన్నిధిలోనే ఉండమడంతో అక్కడ యమునికి ఆలయం ఏర్పడిందని కథనం. ఈ క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే, కృతయుగపు త్రేతాయుగపు ఆనవాళ్ళు ఉండటమే కాకుండా రాముల వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఇక్కడ ఉందట. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నారని అక్కడ ప్రచారం. ఇంకొన్ని విశేషాలు వినే ముందు, మరి మనకోసం ఎవరి సాంగ్ వాళ్ళకి నచ్చిన సాంగ్ మనకి వినిపించడానికి రెడీగా ఉన్నారో నేను చూసిస్తాను. నమస్తే అండి, మా కోసం ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఇంటింటి రామాయణం అనే పాటను వినిపించండి అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి కోరుతున్నారండి. ఖచ్చితంగా సుబ్రమణి గారు, మీకోసం మీకు నచ్చిన పాటని వినిపించేస్తాం ఇంటింటి రామాయణం చిత్రం నుండి. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నడింపల్లి కృష్ణరాజు గారు నిర్మాతగా, రంగనాథ్ చంద్రమోహన్ ప్రభ జయసుధ నటించగా, రాజన్ నాగేంద్ర సంగీతంలో ఈ అందమైన పాటని విని ఎంజాయ్ చేయండి.

వెల్ ధర్మపురి క్షేత్రం కోసం వింటున్నాం కదండి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇసుక స్తంభం ఉందంట. దీని ప్రత్యేకత ఏంటి అంటే, వీరవర్మ అనే రాజుకి విజయ అనే కూతురు ఉండేదట. ఆమెకి కర్మేణ సర్పంతో వివాహం జరగడంతో ఆమె ఆ సర్పంతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి స్వామిని దర్శించడంతో ఆ సర్పానికి మానవ రూపం ఏర్పడితే అందరూ ఆమెను వేరే వ్యక్తితో జీవనం సాగిస్తుందని తప్పు పట్టడంతో ఆమె కోపంతో, స్వామి నాకు సాక్ష్యం చెప్తారని 3 గుప్పెళ్ళ ఇసుకను స్వామిని తలుచుకుని పోసిందంట. అది స్తంభంగా ఏర్పడిందంట. ఆ ఇసుక స్తంభాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చట ఈ ఆలయంలో. అంతేకాదు, యమధర్మరాజు స్నానం చేసిన యమకుండం, బ్రహ్మకుండం, సత్యవతీ కుండం.

0: ఫలకుండం, చక్రకుండం వంటి తీర్థాలు ఉన్నట్లు సమాచారం. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ప్రహ్లాద సహితంగా వెలిసిన ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి మందస్మిత వరదన విందంగా ఆనందంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఒక రూపం. ఉప ఆలయంలో ఉగ్ర నరసింహస్వామిని కూడా మనం చూడొచ్చు. అదే కాకుండా బ్రహ్మ ఆలయం, యముని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, రాముడే ప్రతిష్ఠించిన శివుని ఆలయం, ఇటువంటి ఆలయాలన్నీ కూడా ధర్మపురి క్షేత్రంలో మనం చూడవచ్చు. కార్యక్రమంలో చిన్న ప్రకటన.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మరి మీకు నచ్చిన పాటల్ని మేము ప్లే చేసి వినిపించడం జరిగింది. మాకున్న సమయంలో వీలైనంత వరకు మేము వినిపించడం జరిగిందండి. మిగిలిన కూడా రేపు మధురిమే సుధాకరన్ కార్యక్రమంలో ఖచ్చితంగా మేము వినిపిస్తాము. మరి ఇదే కార్యక్రమంలో యముడు, బ్రహ్మ, లక్ష్మీ నరసింహస్వామి ఇంతమంది కొలువై ఉన్న క్షేత్రం కోసం, ధర్మపురి క్షేత్రం కోసం తెలుసుకున్నారు కదా, ఆ క్షేత్ర విశేషాలు కూడా విన్నారు కదా. మరి మరిన్ని విశేషాలతో మధురిమే సుధాకరన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఒక చిన్న బ్రేక్తో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో ఆలోచించే కరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. సాయంత్రం చక్కగా 4 అయింది, రోజంతా బిజీగా గడిచిపోయింది కదా. ఇక కాసేపు పనులన్నీ పక్కన పెట్టి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు కదా, చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏ టీయో కాఫీయో, దాంతోపాటు ఏదో హాట్గా తినాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి ఆలోచనలతో పాటు, అంటే మీరు అలాగే టీ అది కాఫీ గ్రీన్ టీ మీకు నచ్చింది తాగుతూ ఉంటారు కదా, మీకు నచ్చినది తాగుతూ అలా చిన్నపాటి ఆలోచనలోకి వెళ్తూ ఉంటారు కదండి. అయితే ఈరోజు మీ ఆలోచనలు నా వైపు మళ్ళించండి, మీకోసం సిద్ధంగా ఉంది సరదాగా కాసేపు కార్యక్రమం. మీకు పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటారు కదా, సో అలా మీ పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ సరదా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నవ్వేసుకుందాం. నేను రెడీగా ఉన్నాను, అజయలక్ష్మి మీతో, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సరే, నేను ఈరోజు మీకు ఇస్తున్న టాపిక్ ఏంటి అంటే, మీ జీవితంలో ఆ రోజులు మళ్ళీ రావు అనిపించే ఒక అందమైన జ్ఞాపకం ఏదో మాతో మిగిలిన శ్రోతలతో పంచుకుంటారని అనుకుంటున్నాను. చాలా స్వీట్గా షార్ట్గా అందంగా ఉండే ఒక అందమైన మీ జ్ఞాపకాన్ని మాతో పంచుకుంటారని అనుకుంటున్నాను. మరి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 2727244 అండ్ 2727288 నెంబర్కి కాల్ చేసింది. మీ జ్ఞాపకం చాలా అందంగా చాలా స్వీట్గా షార్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. మరి వాళ్ళ జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాల్ని మనతో పంచుకోవడానికి ఎవరు ఫస్ట్ కాలర్ ఉన్నారో చూసేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు గంట వీరబాబు, కాకినాడ నుంచి. మేడం
0: వీరబాబు గారు, టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి.

0: అయితే నాకు స్వీట్ మెమరీస్ మళ్ళీ రాని రోజులు అంటే అది 10th క్లాస్ లోపల దాచిన స్కూల్ డేస్ మేడం.
1: ఓకే,
0: మా పిల్లలందరితో కలిసి మేము అలాగ వైజాగ్ అలాగ బొర్రా గుహలు ఇవన్నీ కూడా బస్సు మీద వెళ్ళి అక్కడ వంట వండుకున్నాం కుక్కులతోటి, చక్కగా చాలా ఎంజాయ్ చేసాం మేడం. మళ్ళీ 6 రోజులు ఇప్పుడు కలుసుకుంటే రావు మేడం, మీరు మంచి టాపిక్ ఇచ్చారు.
1: థ్యాంక్
0: యూ మేడం.
1: హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: శ్రీకాకుళం జిల్లా అమరావతి నుంచి సుభాష్ మురళి మేడం.
1: మురళి గారు,
2: మా బాల్యం యవ్వనాన్ని గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ముందు అభినందనలు మీకు.
1: థ్యాంక్ యూ అండి.
2: మేము ఇంటర్మీడియట్ చదివే రోజు 84 to 86 కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు గారు అమ్మాయిలు కామెంట్స్ కలిసి మీద చదివే జీవితాలు అప్పటి రోజు మంచిగా ఉండేది. కామెంట్స్ అనేది ఉద్యోగించే పడుతుంది అప్పుడు. మనుషులు మనసులు అన్ని మంచివి, అందరూ కూడా మంచిగా ఉండేవాళ్ళం. ఒక అన్న తెలియదు అనుసంధానంగా ఉండేది ఒకప్పుడు. ఇంకా ఫీలింగ్స్ తెలియదు సొసైటీలో. అవి వస్తే బాగుండేది అసలు. ఆ రోజు మళ్ళీ రావు. పిక్నిక్లు, టూరిస్ట్ ప్లేసెస్, సైన్స్ స్టూడెంట్స్, బొటానికల్ ట్రిప్స్ మేము బయటీసి మాకు రియలక్ష్మి అనే ఒక మేడం ఉండేవారు. బాగుంది, ఆమె ట్రిప్ పాస్ చేయలేదు మమ్మల్ని. చాలా అందంగా కలిసే మేడం ఆ రోజు. చాలా బాగుండే.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నైస్ షేరింగ్. హలో, ఓ సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కాల్ కనెక్ట్ అవుతుంది. అలానే కొంచెం ఎఫ్ఎంకి దూరంగా వచ్చి మాట్లాడండి, మీ కాల్ చాలా స్పష్టంగా నాకు మిగిలిన వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ఈలోపు శివాజీ మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్, శ్రేయా రజనీకాంత్ నటించిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉదిత్ నారాయణ్ చిన్మయి వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఎంజాయ్ చేసేయండి.

0: ఒక మంచి స్వీట్ సాంగ్ విన్నారు కదండి. మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసిద్దాం. హలో
1: మామూలు అందరినీ చక్కగా పరిగెత్తున్న ఆజే రష్మి గారు, హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ అండి. టాపిక్ విన్నారా?
1: చిన్నప్పుడు అన్నారు కదా మీరు,
0: చిన్నప్పుడు మీ మధురమైన జ్ఞాపకం.
1: ఆ రోజు చాలా బాగుంటాయండి, స్కూల్ వెళ్ళినప్పుడు ఆడుకున్నప్పుడు.
0: అవును,
1: ఆ రోజు చాలా మంచి రోజు మాట. బాయ్ రష్మి గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నాను. బాగున్నారా?
2: మీరు చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా జ్ఞాపకాలు చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ఏదైనా ప్రయాణం వెళ్ళాలంటే పొద్దుట వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం ఇప్పుడు మనం.
0: అవునండి,
2: ఏ రకంగా ఏ పది గంటకన్నా వచ్చేస్తున్నాం. కానీ అలా ప్రయాణానికి చిన్నప్పుడు మా అమ్మలు అంటే ముద్దోళ్ళు అందరూ కూడా ఎట్ల పనులు కట్టించుకొని వెళ్ళేవారు అప్పుడు.
0: అవును,
2: అయితే అక్కడ ఎక్కడ చేరకపోతే అక్కడ మళ్ళీ సెటిల్ కింద వండుకొని తినడం, మళ్ళీ వెళ్ళడం, అక్కడ నుంచి రావడం ఒక మూడు రోజులు అలా అయిపోయింది. మళ్ళీ కరెక్ట్ మేడం అప్పుడు. నా పేరు ఎం రమణ, ఎంఎస్ఏ గారు పెద్దపల్లి.
0: రమణ గారు చాలా చక్కగా మీ జ్ఞాపకాన్ని పంచుకున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: నిజంగా జీవితంలో ఇప్పటి వరకు ఎంత వయసు వచ్చామో లేదంటే మా వయసు ఇంకా ఇంతే అలా ఏం కాదు, మన జీవితంలో ఏదో ఒక రోజు అనేది మనకు గుర్తుండిపోతుంది కదా, మళ్ళీ తిరిగి రాదు ఇటువంటి అనే జ్ఞాపకం మాత్రం మనకు ఖచ్చితంగా ఉండిపోతుంది. అలాంటి జ్ఞాపకాన్ని మనతో పంచుకోవడానికి మరో కాలర్ ఎవరో చూసొద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: మేడం చిన్నప్పుడు మేము పది మంది స్టూడెంట్స్ ఉంటాం, స్కూల్ నుంచి రోజు క్యారేజ్ పెట్టుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇంత మా ఊరు నుంచి విలేజ్ రోజు వెళ్ళేవారు, తోమంతా నవ్వుకొని ఆడుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళు మేడం. రోజు మళ్ళీ క్యారేజ్ పట్టుకొని భోజనానికి ఒక దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ స్కూల్ వదిలేవారు.

0: మరి హ్యాపీగా నవ్వుకొని అంతా నా ఇంటికి వస్తుంది ఇలాగే చేసి చాలా హ్యాపీగా టైం పాస్ అయ్యేది. నేను
1: నిజంగా ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలు మళ్ళీ రావు.
0: జ్ఞాపకం వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచిది జ్ఞాపకం చేశాను నేను.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దేవీపుత్రుడు వెంకటేష్ సౌందర్య, అసలు ఈ కాంబినేషన్ సూపర్ టూపర్ హిట్ కాంబినేషన్ కదండి. మరి ఆ కాంబినేషన్లో మరో మూవీ ఏంటంటే దేవీపుత్రుడు. ఈ సినిమాలో అన్ని మ్యూజికల్ హిట్సే. సో ఇదే సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ లవ్లీ ట్రాక్ మీకోసం.

0: ఇదే పాటని ఇంకొంచెం సేపట్లో నేను వినిపిస్తానండి, కొన్ని వాణిజ్య ప్రకటనల తర్వాత.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు, శుద్ధమైనది తేయడానికి శుద్ధమైన ఉప్పు, తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొరగారు గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు, నేను కూడా రెండు.

తపాలా శాఖ వారు గ్రామీణ ప్రజల చక్కని భవిష్యత్తు కోసం గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ ను నేరే సంప్రదించండి.

0: ఒక లవ్లీ సాంగ్ విన్నారు కదా. మరి వాళ్ళ జ్ఞాపకాలు మనతో పాటు పంచుకోవడానికి ఎవరు కాలర్ రెడీగా ఉన్నారో చూసేద్దాం. హలో హలో హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ లక్కీ.
0: గుడ్ ఈవినింగ్ అండి
1: మాధవి ఏవియన్ కాలేజ్ లో
0: వాసవి
1: ఉన్నామా?
0: గారు.
1: అదే మన ఫ్రెండ్స్ చెప్పింది విన్నాను, అలాగే నేను నాది కూడా అనమ్మా. చిన్నప్పుడు మెమరీస్ అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు, తర్వాత 10th క్లాస్ లోని అందరూ గ్యాదర్ అయ్యి ఫొటోస్ తీసుకుంటాం కదమ్మా,
0: అవును
1: స్వీట్ మెమరీస్. అవి ఇప్పటికీ ఉన్నది, డిగ్రీలోది ఉన్నది ఇప్పుడు నా దగ్గర. కంప్యూటర్స్ నేర్చుకున్నప్పుడు, టైలరింగ్ నేర్చుకున్నప్పుడు స్వీట్ మెమరీస్, అందరూ కలిసి చాలా
0: సో
1: బాగుంటుంది. శ్రీకాక రోమ మాది మాది
0: ఓకే ఓకే
1: ఉమెన్స్ కాలేజ్ చదివాను,
0: ఓకే
1: 2000 లో కంప్లీట్ డిగ్రీ.
0: ఓకే ఓకే థ్యాంక్ యూ
1: చాలా
0: సో మచ్
1: బాగుండే
0: ఫర్
1: మెమరీస్
0: కాలింగ్
1: అమ్మా. థ్యాంక్
0: బాయ్
1: యూ వాసవి ఎవరిని కలిసి రావా. బాయ్ అమ్మా.
0: థ్యాంక్ యూ అండి. నిజంగా నేను మీ జీవితంలో మళ్ళీ రాని రోజు, జ్ఞాపకం ఉండిపోయిన రోజు కోసం చెప్పమంటే నిజంగా అందరూ ఆ చిన్ననాటి జ్ఞాపకాలకే వెళ్తున్నారు. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు కదండి. సరే, ఇలాంటి జ్ఞాపకాన్ని

0: రోజులే మరి రావు,
1: రావు
0: అవి ఎప్పటికీ రావు. అందులో బోల్డ్ అని ఉంటాయి. అందులో ఏంటంటే అప్పట్లో ఆ పిల్లలకి భయం అది ఉండేది కాదు, అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేవారు. ఇప్పుడు పిల్లలకి మనం విడిచిపెట్టడం మనకు భయం వేస్తుంది, కానీ అప్పుడు అవి ఏంటుండేవా కాదు, అందరు కలిసిమెలిసి సరదాగా ఏది చేసినా ఆనందం చేసుకుండేవాళ్ళం. పిక్నిక్ లేవని, వినాయక చవితి అవని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు. అవి అయితే మరి రావనుకుంటున్నాను ఆ రోజులు.
1: అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది, కానీ అది అసాధ్యం కదా, అందుకే అది ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. అవునవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: హలో,
2: హలో, నమస్తే కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే అండి. హలో, టాపిక్ విన్నారా అండి?
2: విన్నాను. నేను ఉద్యోగం జాయిన్ అయ్యాను, మా అద్భుతం ఉన్నా.
1: ఓకే.
2: నేను అంటే మా టైం అప్పుడు కాలేజీలో చదవడం తక్కువ.
1: ఓకే.
2: అయితే మమ్మల్ని డిగ్రీ వరకు మా నాన్నగారు చదివించారైతే డిగ్రీ అయిపోయిన 6 నెలలకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ కాలేజీలో హై స్కూల్ సెక్షన్ తెలుగు పండిట్గా.
1: ఓకే.
2: అది మెయిన్ తెలుగు.
1: ఓకే.
2: అయితే అక్కడ మా నాన్నగారు ఉన్నారు, డిగ్రీ చదువుకున్నా అక్కడ బస్సు నెంబర్ పేరు యాప్ గుర్తుంచుకొని వెళ్ళు అని ఒక పేపర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే రాసుకున్నా చెప్తే రాసుకున్నాను, బయలుదేరి వెళ్ళాను. అక్కడికైతే నేను కాలేజీ చదివినప్పుడు నాకు ఇంగ్లీష్ లెక్చర్ అక్కడ ప్రిన్సిపాల్ గా ఉన్నారు జూనియర్ కాలేజ్ లో. చాలా సంతోషం వేసింది. అతనేమో అమ్మ ఇంకా టైం ఉంది, మీరు 10 గంటల కన్నా ముందే వచ్చారు, 1 గంట కూర్చుంటే అప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తుంటా అన్నారు. అయితే ఇక్కడ చాలా సంతోషం అనిపించింది అండి. దూరమైనా అంటే కాలేజ్ లో
1: పద్దరి జ్ఞాపకంగా ఉండిపోయింది.
2: మరి జీవితంలో అదే కదా లక్ష్యం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: ధన్యవాదం అమ్మా.
1: విక్రమ్ సదా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం.

0: సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష. మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రతి గంటకు వింటూ ఉండండి ఢిల్లీ కేంద్రం నుండి.

0: కదా కాసేపు కార్యక్రమంలో ఉన్నాం కదా. మరి మన జీవితంలో గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు మాకైతే ఇవి ఉన్నాయండి అంటూ పంచుకోవడానికి, మనతో పంచుకోవడానికి ఎవరు లైన్లో ఉన్నారో వినేద్దాం. హలో.
1: హలో అమ్మా, అమ్మా లక్కీ లక్ష్మి గారు బాగున్నారు? నవ్వులు నవరాణి.
0: బాగున్నాయండి.
1: నవ్వురా నవరత్నాల నవరాణి.
0: బాగున్నారండి. బాగున్నారండి. మీరు బాగున్నారా?
1: నా పేరు అగ్రహారు త్రినేద్ అండి. చిన్నమ్మండి.
0: త్రినేద్ గారు
1: విన్నాను. ఏంటంటే పీకుల్లో కూడా నేను చిన్నప్పుడు అంటే ఎవరింటికి ఎక్కువ వెళ్ళలేదండి. ఎక్కువ ఎప్పుడో పిక్నిక్లకి వెళ్ళాం అంటే తక్కువ తక్కువ వెళ్ళాను. తర్వాత అప్పుడప్పుడు సినిమాల ద్వారా వెళ్ళానండి. అది కొన్నిసార్లు వెళ్ళాను. నాకు నిజంగా ఆనందం కలిగిందండి. నిజంగాను ఎంత ఆనందం కలిగిందంటే అది మళ్ళీ నేను చూడగలనా లేదా, ఆ ముసలో కానీ ఇక్కడ ఏదైనా సరే చూడగలనా లేదా అని అనుకునేవాడిని. మా తలాల ఖాతాలా గారితో, ఆ సుశీలమ్మ గారితో, ఇంకా ఎంత మందో ఉన్నారండి. నా చాలు కూడా అంటే ఎంత మంది ఉన్నారు. వాళ్ళతో కలిపి మా మరి వెళ్ళాను. మా నాన్నగారిని తీసుకొని, మా అమ్మగారి నాన్న తీసుకొని వెళ్ళాను. నాకు అది అది ఆనందం అండి నిజంగా. అంటే ఇప్పుడు వచ్చే కొత్త వాడు ఎవరు నాకు రాలేదు. పాపడందరూ కూడా నాకు బాగా కన్విట్ చేశారు, బాగా హెల్ప్ చేశారండి. వీరేంద్ర గారు ఏంటి
0: లోపలి మర్చిపోలేని రోజు, ఒక జ్ఞాపకం నిలిపోయిన రోజు.
1: ఎంతమంది నాకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
1: యాంకర్స్ దగ్గరించి కూడానండి.
0: ఓకే.
1: నేను అదే అనుభూతి ఆనందం పొందానండి.
0: ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో పంచుకున్నందుకు.
1: చెప్పాలని కూడా మాట కూడా రావడం లేదు నాకు అసలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో.
2: హాయ్ లక్ష్మి.
0: సుమలత గారు టాపిక్ విన్నారు కదా?
2: సూపర్ గా విన్నాను.
0: మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా చెప్పేయండి.
2: ఏదైనా చిన్నతనం అంటే చిన్నతనం అండి.
0: అంతే.
2: అయితే అప్పుల్లో మా తాతయ్య గారికి 10 మంది సంతానం కాబట్టి ఉమ్మడి కుటుంబం చాలా బాగుంది.
0: ఓకే.
2: అందరు కలిసి భోజనం చేయడం, పొలాలకు వెళ్ళడం, ఏదో ఒక పండగ అన్నమాట. రోజుకి ఏదో ఒక పండగ అవుతుంది ఉంది. అంటే అంత మంది సంతానానికి పెళ్ళి అవుతుంది, బాపలు అవుతుంది, ఇటు ఏదో ఒకటి అలాగా కంటిన్యూగా ఆ రోజు మళ్ళీ రావు అలా ఉంటాయి అన్నమాట.
0: హలో.
1: సూపర్ సూపర్ మా అభిమాన్ అజయ్. లక్ష్మి గారు హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ అండి.
1: చిన్నప్పుడే ఆ రోజు రావండి.
0: అవునండి రావండి.
1: ఊరికి వెళ్తాం, పిల్లలతో ఆడతాం, జాయకాయలు కోసుకుంటాం, మాయకాయలు కోసుకుంటాం. ఆ రోజులు అయితే తెలుపులు ఉండే కదండి, లేనపడి ఉండే.
0: అవును.
1: అప్పుడు ఏం చేయాలి అమరా అట్ట తేమాలు ఇలాగా కుంటారులా ఆరుగురు మాట్లాడి ఊరికి వెళ్ళగట్టానా. ఈ రోజు ఏం లేవు.
0: ఈ రోజు ఏం లేవు. నిజమేనండి. అది నిజమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
3: గుడ్ ఈవినింగ్ లక్ష్మీజీ. లోరెస్ పర్వాడ.
0: లోరెస్ గారు గుడ్ ఈవినింగ్ అండి.
3: గుడ్ ఈవినింగ్. టెన్త్ క్లాస్ ట్యూషన్కి వెళ్ళేవాడినండి. వాళ్ళతో ఉన్న బాండింగ్ ఇప్పటికి నాకు 60+ 60. ఇప్పటికి అకేషనల్ గా మేము కలుసుకున్న అదే ప్రేమ అదే ఆశయంతో పలకరించుకుంటామండి. ఇంతటి బాండింగ్ ఉంది మాకు.
0: నిజంగా కాలేజ్ చెప్తున్నది వింటుంటే మనకి అనిపిస్తుంది కదా. నిజంగానే అసలు నేను అడిగింది మీ జీవితంలో ఆ రోజులు మళ్ళీ రావు, ఒక అందమైన జ్ఞాపకం అలాంటిది మాతో పంచుకుంటే అందరూ నిజంగా ఆ బాల్యానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు స్పెండ్ చేసిన రోజులు, గడిపిన రోజులు, ఆడుకునే ఆటలు అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఇప్పటి పిల్లలకి కూడా అటువంటి అనుభవాలు ఇలా ఒక జ్ఞాపకంగా మిగలాలి అంటే ఖచ్చితంగా పిల్లలు కూడా మిగిలిన వాళ్ళతో స్నేహాలు అలానే ఉండేవి. కానీ ఈ రోజుల్లో టైం కూడా వాళ్ళకి ఉండట్లేదు, ఆడుకునే స్థలాలు కూడా ఉండట్లేదు, ఇండోర్ గేమ్స్ అయిపోతున్నాయి లేదా మొబైల్ గేమ్స్ అయిపోతున్నాయి. ఇలాంటివి కాకుండా చిన్నపిల్లలు అందరూ వాళ్ళ స్నేహితులతో ఒక మంచి మంచి ఆటలు ఆడుకుంటూ కలిసి ఒక మంచి మంచి పనులు చేస్తూ ఉంటే ఇవన్నీ ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోతాయి కదండి. ఇంకొంతమంది వాళ్ళ జ్ఞాపకాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళవి వినే ముందు శ్రీమంతుడు చిత్రం నుండి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్లీ ట్రాక్.

0: ఒక మంచి లవ్లీ ట్రాక్ అయితే వినేశారు కదా, మరి మనతో ఏ కాలర్ వాళ్ళ జ్ఞాపకాన్ని పంచుకోవడానికి రెడీగా ఉన్నారో వినేద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు కొండలరావు అండి.
0: కొండలరావు గారు, టాపిక్ విన్నారా?
1: విన్నా అండి. ఆ మధుర జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేశారు మాకు. 50 ఏళ్ళు కిందకి వెళ్ళిపోయామండి, వెనక్కి వెళ్ళిపోయాం.
0: అవునా, వెళ్ళిపోతారండి ఖచ్చితంగా. ఆ రోజులు మళ్ళీ రావు అనేది అనగానే అందరూ ఆ రోజుల్లోకే వెళ్తారు. సరే, మీ జ్ఞాపకం, మీకు మధురమైన జ్ఞాపకం మీకున్నది ఏంటో చెప్పండి.
1: చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయండి, ఇండియాని కావు.
0: ఓకే,
1: ఆ రోజు గుర్తు తెచ్చిన మళ్ళీ మీకు ఫోన్ చేశారు.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ.
0: హలో
2: హలో
0: హలో
2: హలో,
0: వినిపిస్తుందండి? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నమస్తే అండి. నమస్తే.
0: ఓకే ఓకే, పక్కన వెహికల్ సౌండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. టాపిక్ విన్నారా అండి?
2: పక్కన రోడ్డు.
0: ఓకే ఓకే, విన్నారు కదా టాపిక్, విన్నారు కదా. మీ జీవితంలో ఉన్న మధురమైన జ్ఞాపకం ఏంటో చెప్పండి.
2: అంటే నేను ఒక దగ్గర హోమ్ క్లోజ్ చేసేటప్పుడు అది హోమ్లీ గా ఉండేది. ఒక 5 మెంబర్స్ ఉండేవాళ్ళు లేడీస్.
0: ఓకే,
2: అందులో ఒక అమ్మాయి మాత్రం డీల్ చేసుకొని వచ్చేది.

0: ఏంటంటే 3 to 5 మాకు లీవర్ టైం ఉండేది.
1: ఓహో,
0: ఆ టైంలో తనసేపు తగు తెప్పించుకునేవాడిని. తనంటే బాల్కం అంటే రామాయణం మీద వెళ్ళిపోయేదండి. రామాయణం అందులో మనుషులు ఎన్నో ఎన్నో మనుషులు అందరూ తీసుకొచ్చి పెట్టేస్తున్నమాట. అర్థమైంది మీకు?
1: అదేండి, అర్థమైంది. అది మీకు ఒక జ్ఞాపకంగా ఉండిపోయిందా?
0: అందుకో తనసేప ఎక్కువ తను చెప్పించుకునేవారు అలాగా ఫన్నీగా
1: సౌకర్యంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే, థ్యాంక్ యూ.
1: హలో
2: అమ్మా, లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? అమ్మా
1: బాగున్నాయండి, మీరు బాగున్నారా?
2: నేను బాగున్నా అమ్మా. అమ్మా
1: టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా.
1: అయితే
2: మా చిన్నప్పుడు అండి చదువుకునే సమయంలో చదువుకున్నామమ్మా, ఆడుకునే వయసులో ఆడుకున్నామమ్మా, అల్లరి చేసే వయసులో అల్లరి చేసాము, అలాగే శ్రద్ధగా ఉండి చదువుకునేవాళ్ళమ్మా.
1: ఓకే, అయితే మరి ఇన్ని దండ్లు మీ జీవితంలో మీరు మర్చిపోలేని ఒక రోజు, మధురమైన ఒక జ్ఞాపకం మీ జీవితంలో?
2: ఇవన్నీ కూడానంటే ప్రతి ఒక్కరి జీవితంలోని మరపురాని మరిసిపోలేని తీపి జ్ఞాపకాలమ్మా.
1: అవునండి, అవును.
2: సరే అమ్మా.
1: సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
3: గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా?
1: గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను.
3: అది చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అప్పుడు అప్పట్లో మా పల్లెటూళ్ళలో ఎలక్ట్రిక్ ఫెసిలిటీ లేదు. దీపావళి రోజు ఏం చేశాడంటే మా నాన్నగారితో టార్చ్ లైట్ ఉండేది. ఆ బ్యాటరీని తీసి బల్బ్ తీసి దేవుడు గది ఉంటాడు, దేవుడి మొల్లి ఆ వైర్లు పెట్టి కనెక్ట్ చేసి రాత్రి తెగించాను. మర్నాడు మామూలుగా మళ్ళీ తెలియకుండా ఎవరికైతే సైలెంట్ గా పెట్టాను, వైర్లు కనెక్ట్ చేసి వెలిగించాను, రాత్రి తెలియపోయింది. ఆ బ్యాటరీలన్నీ పూరా డిశ్చార్జ్ అయిపోయాయి అన్నమాట. మర్నాడు సైలెంట్ తీసి మామూలు టార్చ్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత మా నాన్నగారు అవసరమై తీసి చూస్తే టార్చ్ అలటం లేదు. ఏమైందని తెలిస్తే మా అమ్మ చెప్పేసింది, ఇలాగ బాబు ఏమో ఇలాగ దిగించాడు రాత్రి అంతా బ్యాటరీలు పెట్టని. అప్పుడు మనకి
1: అయ్యింది
3: రౌండ్
1: అయ్యింది.
3: చాలా చాలా సంఘటనలు ఉంటాయమ్మా అవి. అంటే చిన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్ పర్టికులర్ మా అలా సీనియర్ సిటిజన్స్ కి అవే
1: గుర్తొస్తాయి.
3: యంగ్స్టర్ కే బిజీ, పనిలో బిజీ, తర్వాత చదువులో బిజీ, పిల్లలు ఉన్నాయని చదువులు. ఇప్పుడు వాళ్ళకి ఏ విషయం అంత గుర్తురాదు. ఏజ్ అయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి ఎందుకు గుర్తొస్తాయి. ఆ స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎంత పెంగుతనం
1: చేసేవాళ్ళు.
3: వర్షాకాలంలో చెరువులో ఇద్దరు నేను మా ఫ్రెండ్ వస్తుంటే స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం. దారి చాలా 6-7 కిలోమీటర్లు మామూలుగా పొలాల మధ్య నుంచి చెరువు గట్ల నుంచి వెళ్ళేవాళ్ళం. వర్షాకాలం చెరువు పూర్తి నిండుకుంది. అయితే స్నానం చేద్దాం చెరువులో దిగాను నేను. ఆ చెరువులో పూడికి తీయడానికని గుంటలు పెడతారు, వేసవికాలం తవ్వుతారు, తవ్వేసి గుంటలు తీసేస్తారు. వర్షాకాలంలో మామూలుగా వెళ్ళాను, మామూలుగా నడువులోకే ఉంది. సడన్ గా గుంటలోకి వెళ్ళిపోయాను. ఒంట్లోకి వెళ్ళిపోతే నాకు ఈత రాదు, చేతులు కొట్టుకుంటానన్న. మా ఫ్రెండ్ ఏదైంది ఎలాగో మొత్తం మీద గట్టు అంచు దొరికింది. సడన్ గా ఒక బుష్ చేసి బయటకు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి నీ నీటిలోకి స్నానానికి వెళ్ళినప్పటికి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీ మధుర జ్ఞాపకాలని బాగా పంచుకున్నారు మాత్రం, థ్యాంక్ యూ సో మచ్. డిస్కో రాజా రవితేజ యొక్క ఎనర్జీని కొంచెం తగ్గించి ఆ మూగు సైగలు అర్థం చేసుకుని ఓపిక్గా హీరోయిన్కి తగ్గట్టు మారే ఈ చిత్రం చాలా బాగుంటుంది కదా. మరి ఈ మూవీ నుంచి నువ్వు నాతో ఏమన్నావు అనే సాంగ్ని విని ఎంజాయ్ చేసింది.
4: ఇంటికి పప్ప

0: ఒక ఎనర్జెటిక్ సాంగ్ విన్నాం కదా, మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం సరదాగా కాసేపు కార్యక్రమంలో. హలో హలో హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: పునర్భాగ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు టాపిక్ విన్నారా?
1: మేడం ఉన్నామండి. మేడం సినిమా ఎవరు చేయాలండి?
0: ఏంటండి,
1: ఏంటంటే మాకు పదం తెలియటం లేదండి. ఏదో లేదండి, చెప్పండి ఒకసారి.
0: పదం ఇందాక నేను చెప్పానండి, ప్రణయం.
1: మీరు చెప్పారు లేదండి?
0: లేదా, ప్రణయం అండి. ప్రణయం
1: ప్రణయం
0: ప్రణయం.
1: ఓకే అండి. అయితే మనం టాపిక్ వచ్చేద్దామండి.
0: చూద్దామండి, చెప్పండి.
1: అయితే పూర్వం మాది ఉమ్మడి కుటుంబం అండి.
0: ఓకే,
1: ఐదుగురు అమ్మమ్మని, ఐదుగురు తోడుకోడలు అండి.
0: ఓకే,
1: అయితే ఈ ఐదుగురు తోడుకోడలను అందరూ కూడా ఎప్పుడు కూడా గమనించలేదండి. అది స్పెషల్ అండి.
0: ఓహో,
1: అయితే ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా గమనించుకుంటున్నాను అండి. ఇప్పుడు
0: అవును,
1: అప్పుడు ఐదుగురు కూడా ఎప్పుడు కూడా గమనించుకునే విశేషం అనేది లేదండి.
0: ఓకే,
1: అయితే అందరూ ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీగా ఉండేవాళ్ళండి. మా నాన్నగారే మేనేజ్మెంట్ చేసేవారు. అంతే దాదాపు ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా సాయంత్రం పూట ఇంటి దగ్గర కూర్చొని పరిష్కారం చేసేవారండి.
0: సో అది ఒక మధుర జ్ఞాపకంగా మీకు ఉండిపోయింది.
1: జ్ఞాపకం అండి. మరి అలా రోజులు ఇక్కడ రావండి.
0: ఇప్పుడు
1: అలా ఫ్యామిలీ ఎక్కడ చూడలేకపోతున్నాం అండి. అవునండి, అప్పుడు ఉండియండి. అలాగే చాలా మంది పెద్ద ఫ్యామిలీ ఉండియండి. మరి ఇప్పుడు ఆటకి కనపడలేదండి. ఇద్దరు ముగ్గురు సరే.
0: సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో
2: హలో
0: హలో
2: హలో
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారండి?
0: బాగున్నా అండి.
1: నా పేరు జాడ రాస్తారండి, పెద్దపులం అండి. అందరూ బాగున్నారండి, అందరూ బాగున్నారండి. హలో.
0: ఓకే అండి.
1: అయితే మేము చిన్నతనంలో అండి, ముగ్గురు కొడవల నుంచి తిరుపతి చెట్ల మాట్లాడుండేదండి.
0: ఓకే,
1: మా అరికెళ్ళ చెల్లారండి. మా అరికెళ్ళ చేసిన తర్వాత ఇక్కడ వచ్చాం, త్వరగా దొరికిపోయిందండి. ఆ దొరికిపోయిన పిచ్చి పొట్టలు పడిందంటే అది రెండు పిచ్చి పారేస్తాం. ఇంటి పారేసిన తర్వాత అట్లా వచ్చి గదవల్లారా, ఆ కొడతలు మీరు ఇంటి పారేసేస్తాం చెప్పి పక్కన పడిచాడండి. మా డైవర్ అందరూ పేరు పైన హాయ్ చెప్పండి.
0: ఓకే అండి, అందరికి హాయ్ మీ తరపున. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: సాయి కిరణ్ అమ్మా.
0: సాయి కిరణ్ గారు టాపిక్ విన్నారా?
1: విన్నాండి. ఏమంటే మేము చిన్నప్పుడు స్కూల్ కలుసుకునే టైపు దగ్గరికి 50-55 సంవత్సరాల కిందట మేము ఇంట్లో మొత్తమే మా వీధిలో కుర్రలు అందరూ ఒకే క్లాస్ రూట్ అనుకోండి. అందరం కలిపించి మా ఇంటికి అట్లా పెద్ద అరిగి ఉండేది. మాకు పెద్ద ఇల్లు ఇంటికి సరిగ్గా ఇంట అరిగి పడుకుంటూ మనం అందరూ విని ఏ కథ చెప్పుకోవాలి ఏం చెప్పుకొని ఏమేం చేసేవాళ్ళు అంటే మా పక్కన జామ చెట్లు ఇవన్నీ ఉండేవి. అయితే ఈ కుర్రలు అందరూ కలిపించి వాళ్ళ జామకాయలన్నీ సోబ్బడిని తెంపేసేవారమ్మా. ఇంకా డబ్బులు వద్దరే వద్దరే టప్పులు తగ్గడం అంటే లేదంటే జాగ్రత్త తెంపేసేవారు. తెలిసి తినేసి మళ్ళీ వచ్చి మామూలుగా పట్టుకొని పోయేవారు అనమాట. ఒక రోజు ఆ తోటమని చేసేదంటే తట్టమని పడిచేది ఒకరిని. ఒకరిని పడితే అందులో బాగుంది, అందరూ తప్పించుకున్నాం. వాళ్ళు దొరికితే దొరికితే సౌమ్యంగా వాళ్ళని కొట్టేస్తూ ఉంటే మేము అందరూ వెళ్ళి వాళ్ళని నిర్పించాము. వాళ్ళు నిర్పించేసి ఇంటికి మళ్ళీ మేము పట్టుకోవటం అలా కాదు, పొద్దున్న తక్కువ దగ్గర పంపించేస్తారు అందరినీ. అలా కాదు, మేము ఇలాగా బాత్రూమ్ అంటే ఇప్పుడు బాత్రూమ్ లేక అప్పుడు దొడ్లో కానీ అనేవాళ్ళని పనీర్ భూమికి వెళ్ళి వస్తామంటే మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని పట్టుకుని మేము కాయలు తెండేశాను, మమ్మల్ని శుభ్రం కొడిచారు అని చెప్తారు అందరూ అమ్మా నాన్నకి అన్నట్టు. అంటే ఒకరు మాట్లాడుకుని అందరితో అందరు కూడా అదే విధంగా చెప్పాము. అంటే ఎవరు తల్లిదండ్రులు కాదు చెప్పారనమాట. ఇలాగ మేము రాత్రి దొడ్లోకి వెళ్ళి వస్తామంటే ఇలాగ ఎంటుకొని పట్టుకుని మేము జాంకలు కొనిసేమని కొడిసాను కొడిసారు అమ్మ శుభ్రం కానీ వాళ్ళు ఉదయం పెద్దలు బాధ్యతను పెట్టారు. వీళ్ళందరూ తండ్రులు అందరూ ఒకే దీనిలో ఉన్నారు కాబట్టి మరి మా ఊరి ప్రెసిడెంట్ గారు తిరిగి వాళ్ళనే చీవా చేసే తోట వాళ్ళు. అది మాత్రం కొంచెం బాగా
0: జ్ఞాపకండి.
1: ఉంటాను సార్.
0: నిజంగా మీరు అందరూ విన్నారు కదండి, నేను మీ జీవితంలో ఆ రోజులు మళ్ళీ రావు అని

గురించి ఒక అందమైన జ్ఞాపకం అనగానే అందరూ ఆనాటి రోజులకు వెళ్ళిపోయారు. నిజంగా అలాంటి అనుభవాలు, అలాంటి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉండే బంధువులతోని, వాళ్ళ స్నేహితులతోని, ఎక్కువగా మనుషులతోని గడిపే సందర్భాలు పిల్లలకి ఎక్కువగా ఉండాలి. ఈ మొబైల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, ఇటువంటి స్క్రీన్ టైమింగ్లు తగ్గించి మనుషులతో కాలం గడిపితే ఖచ్చితంగా ఎన్నో అనుభవాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు వాళ్ళు కూడా పోగు చేసుకోవచ్చు. దానికి పెద్దవాళ్ళందరూ సహకరిస్తారు అని కోరుకుంటూ సరదాగా కాసేపు కార్యక్రమంలో నిజంగా చాలామంది వాళ్ళు పంచుకున్న అనుభవాల్ని వింటూ ఎంజాయ్ చేశారు కదా మంచి మంచి పాటలతో. ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం ముగించేద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. నిలయంలో సమయం 5:30 కావస్తుంది. కార్యక్రమాల్లో ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఏదో ఒక యూత్కి సంబంధించిన మంచి టాపిక్స్ వింటుంటారు కదా. ఈరోజైతే నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం కొన్ని విషయాలు, అనుభవజ్ఞులు చెప్పిన కొన్ని విషయాలను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కొన్ని కొన్ని మంచి పాటలు మీకు వినిపిస్తూ మనలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి, మన లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి మనకు ఎంతో అవసరమైన శక్తి ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నో సాధించవచ్చు. మనం చేయలేకపోతున్నాం అనే పనులు కూడా చేయగలవచ్చు. అసలు ఇది మనకి పెరగాలి అంటే ఏం చేయాలి అని కొన్ని విషయాలు వినే ముందు డియర్ కామ్రేడ్ మూవీ నుంచి ఒక మంచి లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం.

0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, నేను చేయగలను అనే ఒక్క నమ్మకం ఎన్నో అవకాశాలకు తొలి అడుగవుతుంది. మరి ఈ ఆత్మవిశ్వాసాన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే, ముందుగా మనల్ని మనం అంగీకరించుకోవాలి. మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్, మనం ఏం చేయగలం ఏం చేయలేము అనేవి మనం మనలో మనం తెలుసుకొని వాటిని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు పెరగడానికి మొట్టమొదటి అడుగు. మన స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకొని, మనకు బాగా వచ్చేది ఏంటో, మనలో ప్రత్యేకత ఏంటో అన్నీ ఆలోచించుకుంటూ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. నిజంగా ఇప్పటి యూత్ అందరూ చాలా బాగా ఆలోచిస్తున్నారు, చాలా ఆలోచనలు అయితే చాలా బాగున్నాయి, కానీ ఏదైనా కొత్త పని చేయడానికి చాలా వరకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక వెనకడుగు వేస్తున్నారు. అది దాన్ని పెంచుకుంటూ మనం చేయాలనుకునే పనిని చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. ఇంకొన్ని విషయాలు వినే ముందు, ఉన్నది ఒకటే జిందగీ నుంచి ఒక మంచి సాంగ్ మీకోసం.
1: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు నీలో శక్తిని నువ్వే కాదు లోకం కూడా గుర్తిస్తుంది, నిన్ను అనుసరిస్తుంది కూడా అంటూ మహాత్మా గాంధీ ఒక సందేశాన్ని, అంటే వారికి కూడా అనుభవం ఏదో ఒక టైంలోని అతను కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అవుతుంది కదండి, అతను కూడా మరి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎంత బాగా బూస్టప్ చేసుకొని ఆ అనుభవంలో చెప్పిన మాటలు అన్నమాట ఇవి. ఖచ్చితంగా నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు నీలో శక్తిని నువ్వే కాదు లోకం కూడా గుర్తిస్తుంది అంటూ మహాత్మా గాంధీ గారు చెప్పారండి. తప్పులు చేయడానికి భయపడకూడదు, తప్పు అంటే వైఫల్యం కాదు, నేర్చుకోవడానికి ఒక అవకాశం, ఆ తప్పుని మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ఇంకొంచెం నేర్చుకోవడానికి అది అవకాశంగా మనం తీసుకోలేగానే అర్రే ఇది తప్పు జరిగిపోయింది, ఇది నాకు రాదు, నా వల్ల కాదు అని లో కాన్ఫిడెన్స్కి మాత్రం ఎప్పుడూ వెళ్ళకూడదు అనమాట. ఇంకొన్ని విషయాలు వినే ముందు ఒక మంచి సాంగ్ మీకోసం.

నేను ఎప్పుడూ ఓడిపోను. ఏది మొదటగా ప్రయత్నించినా గెలిస్తే గెలుస్తాను, లేదా ఓడిపోయినా ఆ పని గురించి నేర్చుకుని ముందుకు వెళ్తాను. ఓడిపోయినది కూడా ఒక అనుభవమే అనే నమ్మకం మనపై మనకి ఉంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటూ నెల్సన్ మండేలా గారు చెప్పారంట, తెలుసండి. అలానే మనమందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, ఇతరులతో పోల్చుకోకుండా మనకు సాధ్యమైన పని ఎంచుకొని ఆ పనిని నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మదర్ తెరిసా గారు కూడా చెప్పారంట. నిజంగా మనం అనుకునే పని ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు చేయలేకపోతున్నాం, కానీ ఎందుకు అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అవడం వల్ల. ఇలానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకొని మనం చేయాలనుకునే పనిని ప్రయత్నించగా ఖచ్చితంగా మనం ఆ పనికి రీచ్ అవుతామండి, సాధిస్తాం ఆ పనిని. ఇంకొన్ని విషయాలు వినే ముందు నాటగ్రాఫ్ స్వీట్ మూవీస్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్.

కాన్ఫిడెన్స్ అనేది కేవలం ఆలోచనతో మాత్రమే కాదు, మనం చేయబోయే పనిని పదే పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా పెరుగుతుంది. పాజిటివ్గా సెల్ఫ్ టాక్ అలవాటు చేసుకోవాలి. నాకు రాదు నాకు రాదు అనే మాటకు బదులు నేను నేర్చుకుంటాను, నేర్చుకోగలను, నేను చెయ్యగలను అనేది మనం పాజిటివ్గా మనలో మనం మాట్లాడుకోవడం వల్ల కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అదే మనం అనుకున్న పనిని పదే పదే చేయడం వల్ల కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా మంచిగా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం అంటే మనం ఎప్పుడు గెలుస్తామని నమ్మడం కాదు, ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించగలిగానే

మనలో ఏర్పరచుకోవడం, మనలో శక్తిని మనమే గుర్తించి రోజు మన ప్రయాణంలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఖచ్చితంగా మనలో ఉన్న శక్తిని మనమే గుర్తించుకోవాలండి. ఎప్పుడూ లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ పనిని నేను చేయగలను అని మీలో మీరు అనుకుంటూ మీరు అనుకున్న పనిని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అనే అంశంపై మరిన్ని విషయాలు, గొప్పవాళ్ళు చెప్పిన మాటలు కూడా విన్నారు కదా. ఇంతటితో యువని కార్యక్రమం ముగించేద్దాం.

గైస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఒక్క పదం, ఆ పదంతో ఎన్నో కవితలు భావాలు మీ మదిలో మెదిలి, మీ ఆలోచనలకి మీ కళానికి పనిపెట్టి, మీరు రాసిన అందమైన కవితల్ని మీ భావాల్ని మేము చదివి వినిపించే కార్యక్రమం మా పదం మీ భావం. కార్యక్రమానికి స్వాగతం, పలికిద్దాం. మరి నేను ముందుగా మీకు నేను ఇచ్చిన పదం ప్రణయం. ప్రణయం అనే పదం మీద మీ భావాల్ని కవితల్ని రాసి మాకు పంపించమన్నాను. ఆల్రెడీ కొంతమంది పంపించారు, ఇంకా పంపించాలి అనుకున్న వాళ్ళు 6304767436 నెంబర్కి పంపించేయండి. వీలైనన్ని చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రణయం. ప్రణయం అనే ఈ పదం ప్రేమ కలిగితో ఉద్భవించే ఈ ప్రణయం అనే పదం పుట్టుకొచ్చింది. ఇక ఏముంది ప్రేమ? ప్రేమ ఉన్న చోట తప్పకుండా అనురాగం, ఈ అనురాగం వెన్నంటే ఆప్యాయత, ఇవన్నీ ఉన్న చోట మనసుకు ఆనందమయమే అంటూ గోపాలరావు గారు హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుండి పంపించారండి. కంటికి కనిపించని దైవం నీలో, తోటి మనిషి రూపాన ఉన్నాడు, నింగిలో ఆత్మను గౌరవించే సుగుణాల హారము, ప్రణామమే మన సంస్కృతి సారాంశము అంటూ సుమలత గారు పంపించారండి. కనురెప్పల చాటున దాచుకున్న కలల రూపం, గుండె గూటిలో పదిలంగా దాచుకున్న అనురాగ దీపం, కష్టాల్లో ఓదార్చే కమ్మని హస్తం, సుఖాల్లో పాలు పంచుకునే అమృత హృదయం, ఈ ప్రణయం అంటూ

చాటును తాగిన కలలను నిజం చేయడమే ప్రణయం. దూరమనే మాటకు చోటు లేకుండా ఆలోచనల్లో ఒక్కటిగా జీవించడం. కాలం ఎంత వేగంగా పరిగెత్తినా నీ జ్ఞాపకాల్లో నేను ఆగిపోవడం. ఆకాశం గగన వీధుల్లో విహరించే నా మనసు, సంద్రపు అలలలా నా హృదయాన్ని తాకి వెళ్ళే నీ ఊహే ఒక ప్రణయం. ప్రతి జన్మలోనూ నీ తోడే కావాలని మనసు పడే తపనే ఈ ప్రణయం అంటూ జనకుల సత్యనారాయణ మూర్తి సలాది ప్రసన్న కుమార్ ఉమా సోమేశ్వర శివాలయం సుందరపల్లి నుండి పంపించారండి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: నీ చూపు తాకిన క్షణం నా మౌనం మాటలైందే, నీ పేరు తలచిన ప్రతిసారి నా హృదయం పాటైందే. చెప్పకుండానే అర్థమయ్యే ఆ అనుభూతే ప్రణయం అంటూ శ్రీనివాస్ బాలా పంపించారండి పెందుర్తి నుంచి. నిశ్శబ్దంలో వినిపించే ఒక మధురమైన స్వరం ప్రణయం, చూపుల్లో చెప్పలేని 1000 భావాల భాష ప్రణయం, దూరంగా ఉన్న మనసుకు దగ్గరగా ఉండటం ప్రణయం, ఒక్క మాటతోనే 1000 సంతోషాలు పంచటం ప్రణయం, కాలం మారినా మారని ఒక అందమైన అనుబంధం ప్రణయం, మనసు అలసిన వేళ నేనున్నాను అని తోడుండే ఆ చిన్న నమ్మకమే ప్రణయం అంటూ శ్రీనివాస్ జ్యోతి పంపించారండి. ప్రేమికుల రోజు చిత్రం నుండి ఒక మంచి సాంగ్ మీకోసం.

0: ఇప్పుడు మీరు కొన్ని ఉద్యోగ వార్తలు వింటారు. జి పద్మ గారిచే.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఇండివిజువల్ కన్సల్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 63 సంవత్సరాల వరకు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.rits.com. దరఖాస్తు చివరి తేదీ 2026 అక్టోబర్ 11వ తేదీ. ఇంటర్వ్యూ తేదీలు 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటాయి. మరొక ప్రకటన, బీఆర్ఐసీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యామినల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. జీతం నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ కు 56,000 రూపాయలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కు 20,000 రూపాయలు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మించకూడదు. అర్హత, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో లైఫ్ సైన్స్, అలైడ్ సైన్సెస్, కంప్యూటేషనల్ సిస్టమ్, బయోలాజికల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.niab.res.in. చివరి తేదీ 2026 అక్టోబర్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఇంతవరకు జి పద్మ గారిచే ఉద్యోగ వార్తలు విన్నారు.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లేచొచ్చా లేక కాదు ఉత్తరమే రా.

0: నీ హృదయమే.
1: పాటలు మార్చిన సేవ, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాం కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేవిడ నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇది చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాశోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలు పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాల్కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100,000 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాల్కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాలు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్

0: గారు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ సభ మిగతా అన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనే ముందుకు తీసుకోవడం జరుగుతుంది.
1: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవితి తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
2: అభి తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా, జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయి కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కీ అనివార్యతా కో కమ్ కియా జాయే. अब कोशिश ये है कि बच्चों को सीखने के लिए इंक्वायरी बेस्ड, डिस्कवरी बेस्ड, डिस्कशन बेस्ड और एनालिसिस बेस्ड तरीकों पर जोर दिया जाए.
1: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలలో జరగనున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని డీఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వేస్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు.

0: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్క్ లో ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని ఒక గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘ లోక్ సేవా ఆయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షుణ్ణః అస్తి. జన సహభాగితాయాః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపీ విశేష గ్రామ సభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన రక్షా ప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకతా ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచారస్య శౌర్యస్య భూరిషః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. అథ వార్తాః విశదీకృత్య. అద్య నవదిల్ల్యాః భారతమండపే సంఘ లోకసేవా ఆయోగస్య శతాబ్దీ సమారోహం సంబోధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యజిజ్ఞాపత్ యత్ రాష్ట్రం పరిష్కారార్థం ద్రుతగత్యా త్వరితం అగ్రే సరతి. అతః పరీక్షా సంచాలికాః సంస్థాః అపి రాష్ట్రానుకూల పరిష్కృత కార్యాణి కుర్యుః. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ లోకసేవాసు తాదృశః ఏవ యువానః సమాగచ్చేయుః యేషాం లక్ష్యం నతు కేవలం పద ప్రాప్తిః ప్రత్యుత నిష్కామ భావేన లోకసేవా వర్తతే. అసౌ వ్యాహరత్ యత్ ఏకవింశతి శతకస్య భారతం నవీన కార్య సంస్కృత్యా సహ అగ్రే యాతి. శ్రీమోదినా ప్రతిపాదితం యత్ పరీక్షా నతు కాచిత్ సామాన్యం అనుష్ఠానం అపితు యూనాం భావి జీవన ప్రవాహేన సహ సంబద్ధా అస్తి. పరీక్షాసు కతిపయానాం మాసానామపి విలంబః యూనాం కృతే అతీవ కష్టకరో భవతి. అతః పరీక్షా వ్యవస్థా సమయ నిశ్చయతా సిద్ధాంతం దృఢతయా అనుసరేత్.
2: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసి కా ఇస్ సంస్థా పర్ హై. 100 వర్ష్ కి ఇస్ యాత్రా మే పీడియా బదలీ, సర్కారే బదలీ, లేకిన్ యూపీఎస్సీ పర్ భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర్ స్మారక డాక్ టికట్ ఔర్ సిక్కా జారీ కియా గయా హై. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా సంకలన భీ జారీ హువా హై.
1: శ్రీమోదినా ప్రతిపాదితం యత్ సంఘ లోక సేవా ఆయోగస్య శతవర్షీయాయాం యాత్రాయాం యుగాని ప్రశాసనాని తంత్రాణి పాఠ్యక్రమాః చ పరివర్తితాః. తథాపి అస్యాం సంస్థాయాం జనసాధారణానాం శ్రద్ధా విశ్వాసః అద్య యావత్ తథైవ అవిచలః అక్షుణ్ణశ్చ వర్తతే. శ్వః గాంధీ జయంత్యావసరే అశేషే హి దేశే విశేష గ్రామ సభాః సమాహూయంతే. పంచాయతానాం సుదృఢీకరణాయ సార్వజనిక సేవానాం పరిష్కారార్థం గ్రామీణ భారతే జీవనస్య గుణవత్తాం పరిష్కారార్థం చ లక్ష్యీకృతానాం పరివర్తనశీల శాసన పరిష్కారాణాం తథా ఉపక్రమాణాం విషయే చ తే చర్చాం విధాస్యంతి. గ్రామీణాభివృద్ధి మంత్రాలయః అవోచత్ యత్ ఏతాః విశేష గ్రామ సభాః 26,000-27,000 వర్షయోః పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ పీపీసీ సబ్కి యోజనా సబ్కా వికాస్ ఇత్యస్యాపి ఆరంభ

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. శ్రమదానం మన కోసం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కోసం కూడా మన వంతు బాధ్యతను నిర్వర్తించడం నిజమైన పౌరసత్వం. మన సమయాన్ని, మన శక్తిని, మన శ్రమను సమాజ హితం కోసం అందించడమే శ్రమదానం. అందరి చేతులు కలిస్తే అది గొప్ప మార్పుకు నాంది అవుతుంది. మరి శ్రమదానం ఎందుకు అవసరం, మనం ఎలా భాగస్వాములు కావచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రమదానం అంటే మన సమయాన్ని, శారీరక శ్రమను సమాజంలో లేదా ప్రజా ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా అందించడం. పరిసరాల పరిశుభ్రతను కోసం రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాలలో శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కూడా సమాజానికి ఉపయోగపడే మంచి శ్రమదానమే. నీటి సంరక్షణ కోసం చెరువులు, కాలువలు, నీటి వనరులు పరిరక్షణ కార్యక్రమాల్లో శ్రమదానం చేయవచ్చు. శ్రమదానం వల్ల సమాజంలో ఐక్యత, బాధ్యతాభావం పెరుగుతాయి. మన చేతులతో చేసిన సేవకు ఎంతో విలువ ఉంటుంది. శ్రమదానం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా మన జీవితంలో ఒక మంచి అలవాటుగా మారితే పరిసరాలు మరింత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మార్పు కోసం ఎప్పుడూ మరొకసారి మరొకరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన చేతులు ముందుకు వస్తే చాలు, మనం ఊరు కోసం, మన సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం మన వంతు శ్రమను అందిద్దాం. శ్రమదానంలో భాగస్వాములవుదాం. మంచి మార్పుకు మనమే బాటలు వేద్దాం. స్వచ్ఛత హీ సేవలో శ్రమదానం కోసం విన్నారు కదా. ఇప్పుడు మిక్స్డ్ మస్తీ. ఈరోజు మిక్స్డ్ మస్తీ కార్యక్రమం ఫిలిం బేస్డ్ క్విజ్తో, అంటే ఫిలింకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉంది మిక్స్డ్ మస్తీ కార్యక్రమం మీకోసం. మీరు క్వశ్చన్స్ ఏంటో అడగండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పడానికి రెడీ అంటూ రెడీగా ఉన్నారా? అయితే అస్సలు లేట్ చేయకుండా 2727244 అండ్ 2727288 నెంబర్

0: బస్కి కాల్ చేసేయండి. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ మంచి మంచి పాటల్ని ఎంజాయ్ చేసేయండి. మరి ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో,
1: ఆంధ్ర తెలుగు ముద్దు పెట్ట ఆర్జే లక్ష్మి గారు హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రెడీగా ఉన్నారా
1: పసరపూడి
0: క్వశ్చన్స్ కోసం?
1: పసరపూడి సత్య రెడ్డి.
0: సత్యరెడ్డి గారు
1: అరే అండి,
0: క్వశ్చన్ అడిగిన ఖుషి సినిమా చూసారా? పవన్ కళ్యాణ్ది.
1: చూడాలి.
0: అవునా, ఇంకొకరికి అవకాశం ఇచ్చేద్దామా? సరే అండి,
1: బాయ్ లక్ష్మి గారు.
0: బాయ్ అండి. హలో హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: శ్రీకాకుళం
0: పేరేంటండి?
2: రాధా,
0: రాధా.
2: శ్రీకాకుళం.
0: రాధా గారు
2: చెప్పండి, ఖుషి
0: అడిగేయమంటారా? ఆహా,
2: ఖుషి కోసం అన్నారు.
0: ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ పేరేంటండి?
2: భూమిక చావ్లా.
0: భూమిక చావ్లా. వావ్, చాలా టక్కని బాగా చెప్పేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ, థ్యాంక్.
1: హలో లక్కీ లక్ష్మి గారు, బాగున్నానండి.
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. నా పేరు అంధ్రారావు త్రినాథ్ అండి.
0: త్రినాథ్ గారు అడిగేయమంటారా మరి క్వశ్చన్?
1: ఇప్పుడు ఎవరు మా అత్తగారు రాదు గారు చెప్పారు కదా.
0: అది కాదండి, వేరే క్వశ్చన్ అడుగుతాను.
1: ఏంటండి?
0: అదే క్వశ్చన్ ఎలా అడుగుతానండి, ఖచ్చితంగా ఆన్సర్
1: అదే
0: తెలిసిపోతుంది
1: చెప్పండి.
0: కదా,
1: అడగండి అడగండి.
0: అందుకని వేరే ప్రశ్న అడుగుతాను.
1: అడగండి.
0: సింహాద్రి సినిమా చూసారా? సింహాద్రి,
1: ఏంటండి?
0: సింహాద్రి సినిమా,
1: చూడండి, ఆప్షన్ చెప్పండి.
0: సింహాద్రి సినిమాలో హీరో ఎవరు?
1: సింహాద్రిలోని ఈయన మన బాలకృష్ణ, సింహాద్రి బాలకృష్ణ ఎవరు అనుకుంటున్నారండి?
0: కాదండి,
1: ఇంకా
0: జూనియర్
1: ఆప్షన్
0: ఎన్టీఆర్
1: చెప్పండి.
0: గారు.
1: ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ చెప్పండి.
0: ఆప్షన్స్ చెప్పేశానండి, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే
1: మీరా?
0: అండి, అదే బాలకృష్ణ.
1: ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అంటే ఆన్సర్ చెప్పారు లక్ష్మి గారు.
0: ఓకే, నెక్స్ట్ టైం చూస్తున్నట్టు ఖచ్చితంగా
1: నేను
0: చెప్తాను.
1: బ్లైండ్
0: థ్యాంక్
1: కదండి.
0: యూ సో మచ్ ఫర్ కాలింగ్
1: ఏంటి
0: అండి.
1: అలా కాదు, నేను బ్లైండ్ కదా,
0: ఓకే ఓకే,
1: అందుకు ఆప్షన్ అండి అనమాట.
0: షూర్, నెక్స్ట్ టైం షూర్గా నేను చెప్తానండి. ఓకే అండి.
1: అంటే పులి. ఓకే ఓకే ఓకే ఓకే.

0: వాళ్ళు మిక్సిన్ వస్తే కార్యక్రమంలో ఉన్నాం కదా, మన నెక్స్ట్ కాల్ ఎవరు చూసుందా. హలో హలో,
1: హాయ్ లక్ష్మి, సుప్రియా.
0: శుక్రియా. రెడీగా ఉన్నారా?
1: అడగండి
0: నేను క్వశ్చన్ అడిగినా
1: అడగండి.
0: గుండమ్మ కథ సినిమా తెలుసు కదండి,
1: కాదా?
0: పాతది.
1: చెప్పండి మేడం.
0: గుండమ్మ పాత్రని ఎవరు పోషించారు ఆ సినిమాలో?
1: రామారావు
0: కదా,
1: నాగేశ్వరరావు వాళ్ళే కదా.
0: గుండమ్మ కథ సినిమాలో గుండమ్మ పాత్రని ఎవరు పోషించారు?
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: దానికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూసేద్దాం. నెక్స్ట్ కాల్ ఎవరు? హలో హలో హలో హలో హలో
1: హలో, నమస్తే అమ్మా. బంగారు తల్లి లక్ష్మి గారు బాగున్నారమ్మా?
0: బాగున్నాయండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకోట నిజమ్మా పరగ సత్యనారాయణ బాబాయ్ మాట్లాడుతున్నాను.
0: సత్యనారాయణ గారు,
1: చెప్పండి అమ్మా, అడగండి.
0: ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా మీరు?
1: విన్నానమ్మా. గుండమ్మ కదా ఇష్టం, సూర్యకాంతం గారు అమ్మా గుండక్క గారు నటించారు. అది
0: అవునా? అయితే అది మీరు వినేశారు కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతాను మీకు.
1: అడగండి అడగండి. హలో,
0: హలో, అడుగుతున్నారు.
1: అడగండి అమ్మా.
0: మాయాబజార్ చిత్రం ఉంది కదా,
1: అవునండి.
0: మాయాబజార్ చిత్రంలో
1: పాత్ర
0: కాదు, హీరోయిన్ ఎవరండి?
1: సావిత్రి గారండి. కేవీ రెడ్డి గారు డైరెక్ట్. అది
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నైస్ అండి, సో నైస్.
1: ఓకే, బాయ్ అమ్మా,
0: బాయ్ అండి.
1: బాయ్.
0: హలో
2: హలో,
0: హలో, సిగ్నల్ ఉన్న చోటికి రండి, మీ మాట కట్ అవుతుంది.
2: హలో
0: హలో,
2: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి మీకు కూడా. హలో,
2: నేను సూరపు దావగాని సాయంత్రం మాట్లాడుతున్నామా?
0: సార్, క్వశ్చన్ అడిగేయమంటారా?
2: అడగమ్మా.
0: రామ్ చరణ్ కాజల్ నటించిన ఒక సినిమా పేరు. రామ్ చరణ్ కాజల్, అందులో గురుకు స్వారీ చేస్తారు, రామ్ చరణ్ యుద్ధం చేస్తారు, ఫేమస్ హీరోయిన్ కాజల్ రాణి. మీకు హింట్ ఇస్తున్నానండి, ఓకే అండి, మగధీర సినిమా. ఓకే అండి, పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నిజంగా లిజినెస్ చాలా నైస్ కదండి. మీరు అడిగండి, మేము ఏదైనా వచ్చిన యాప్ని మేము చెప్తాం, మీకు కాల్ చేస్తామని. మంచిగా అలర్ట్గా ఉంటారు, చక్కగా మన ఎఫ్ఎంలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటారు, ఎంత బాగుంటుంది కదా. సో ఈ యాప్లో ఒక మంచి సాంగ్ వినేద్దాం మీకోసం. ఒక మంచి లవ్లీ ట్రాక్ రెడీగా ఉంది, ఛాంపియన్ మూవీ నుంచి.

0: తపాలా శాఖ వారు గ్రామీణ ప్రజల చక్కని భవిష్యత్తు కోసం గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ ను నేరే సంప్రదించండి.
1: హలో,
2: గుడ్ ఈవినింగ్ లక్ష్మి జీ.
1: గుడ్ ఈవినింగ్
2: పర్వాడ
1: లవరస్ గారు.
2: ఏమన్నా ఓల్డ్ ఓల్డ్ పిక్చర్స్ లో ఏంటి, కొత్త సినిమాలు అసలు జీరో నాలెడ్జ్.
1: కొత్త సినిమాలు వద్దండి, పాత సినిమాలు
2: అసలు ఏమాత్రం. కొత్త సినిమాలు
1: అలానే అలానే ఖచ్చితంగా అండి.
2: థ్యాంక్ యూ.
1: శంకరాభరణ మూవీ తెలుసా మీకు?
2: తెలుసు.
1: దానికి దర్శకత్వం వహించింది ఎవరు? సరే, అడవి రాముడు మూవీ ఉంది కదా, హీరో హీరోయిన్ ఎవరండి?
2: రామారావు గారు, జయప్రద గారు.
1: చూసారా, చాలా సింపుల్ గా అడిగేశారు మీకోసం.
2: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి. హలో,
3: గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
3: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మగర్.
1: ఆదిలక్ష్మి గారు,
3: చెప్పండి మేడం.
1: శుభలేఖ మూవీ తెలుసా మీకు?
3: తెలుసండి.
1: దానిలో హీరోయిన్ పేరేంటండి?
3: సుమలత గారు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ అండి, బాగా చెప్పారు వెంటనే.
3: థ్యాంక్ యూ
1: సో మచ్ ఫర్ కాలింగ్. హలో
4: హలో
1: హలో,
4: గుడ్ ఈవినింగ్ మ్యామ్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
4: ప్రభాకర్ శ్రీనివాస్ ఫ్రమ్ రావులపాలెం.
1: ప్రభాకర్ గారు, అడిగేమంటారా క్వశ్చన్?
4: ప్రభాకర్ శ్రీనివాస్ గారు.
1: శ్రీనివాస్ గారు,
4: ప్రభాకర్ శ్రీనివాస్.
1: ప్రభాకర్ శ్రీనివాస్ గారు,
4: చెప్పండి మేడం. అడగండి మేడం.
1: ఆర్ఆర్ఆర్ మూవీ చూసారు కదా
4: మేడం?
1: ఆర్ఆర్ఆర్
4: ఆర్ఆర్ఆర్
1: మూవీలో నటీనటుల పేర్లు, హీరో హీరోయిన్ పేర్లు.
4: ఆలియా భట్.
1: ఓకే.
4: రామ్ చరణ్.
1: ఓకే.
4: జూనియర్ ఎన్టీఆర్.
1: నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి విన్నారు కదా మన కాలేజ్ చక్కగా నేను అడిగిన ప్రశ్న.

0: మీకు వెంట వెంటనే ఆన్సర్ చేస్తారు. మరి మిక్స్డ్ మస్తీ కార్యక్రమం ఇంత సరదాగా సందడిగా మన కాల్ లిజనర్స్ నేను ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్తో చాలా సరదాగా సాగిపోయింది కదా. ఇందరితో మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరడం ఆలకించు ఆనందించు అందరికి పంచు. నిలయంలో సమయం 7:19 కావస్తుంది. ఇప్పుడు కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 చలనచిత్ర గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ గురించి TCRTI హైదరాబాద్ డైరెక్టర్ వికసిత్ భారత్ వింటారు. డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు. 8:00 దార్శనిక భారత్ వింటారు. 8:40 చలనచిత్ర గీతాలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీ వార్తలు వింటారు. 9:00 న్యూస్ సెట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 9:30 స్వరమాలిక తెలుగులో చలనచిత్ర గీతాలు వింటారు. 10:00 డైలీ అప్డేట్స్ ఏషియన్ జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్కి అవర్లీ అప్డేట్స్ వింటుంటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసార విశేషాల్లోకి వెళ్తే

రేపటి ప్రసార విశేషాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, బంగారు పువ్వులు పూచే తల్లికి బృందగానం డాక్టర్ శ్రీ నారాయణరెడ్డి, సంగీతం శ్రీ మల్లిక్, 6:10 భక్తి రంజని, దుర్గా ఆపుద్దుద్దార శ్రీ రాజరాజేశ్వరి అష్టకం. చింతన ఖురాన్ సూక్తులు వ్యాఖ్యాత అబూ హజ్రత్. పొలం పనులు, రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత సంబంధించిన వివరాలు సుధాకర్ రెడ్డి గారు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు నేటి మాటలో భాగంగా మహాత్మా గాంధీ భారత జాతిపిత జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ 2వ శాశ్వత ప్రధానమంత్రిగా అతని జీవిత విశేషాలు ఆయన వర్ధంతి సందర్భంగా వింటారు. ఉదయ సమీరాల్లో 2వ భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు. 3వ అంశంగా గాంధీ మార్గం వింటారు. 4వ అంశంగా పుష్పాంజలి, 5వ అంశంగా సమాచారవాణి వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛత హీ సేవ సంబంధించిన విషయాలు వింటారు. 8:59 పాటల పల్లకి, 11:30 అవర్లీ అప్డేట్స్ ఏషియన్ గేమ్స్ కోసం వింటుంటారు. 11:35 ఏకచిత్ర గానం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 2:20 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇవి రేపటి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువాకో పబ్లిక్ సర్వీస్ పే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ నా పఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వో యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యూ చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చేకూర్చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటును అందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: डिफेंस सेक्टर में भी हम सेल्फ रिलायंस पर विशेष बल दे रहे हैं. हम चाहते हैं कि हमारे डिफेंस इक्विपमेंट, हमारे वेपन्स, ये सब देश में ही और देश के लोगों के हाथों से ही बने, और इस प्रोसेस में फाइनेंशियल मैनेजमेंट की भूमिका मैं मानता हूं.

0: की बहुत ही महत्वपूर्ण है। जब हम डोमेस्टिक डिफेंस इंडस्ट्री को सपोर्ट करते हैं, जब हम मेक इन इंडिया को प्रमोट करते हैं, तो हमारे फाइनेंशियल सिस्टम को भी उसी तरह फ्लेक्सिबल और एफिशिएंट होना चाहिए, यह तभी संभव है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళికా విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు.

एशियन गेम्स 2026 आईटी नगोया। नमस्कार, 20वें एशियन गेम्स के बारे में

0: 2026
1: एशियन गेम्स 2026 आईटी नगोया।

ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. క్షమించాలి, తిరు మూవీ నుంచి ఒక మంచి సాంగ్.

కాసేపట్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి. ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ హైదరాబాద్ డైరెక్టర్.

0: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్యమ్నేని గారు రైతులు ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాట అనురాధ గారు వ్యవహరించారు.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టిఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సంజలతో పరిచయం వింటారు. పరిచయకత శ్రీ కొలిమాక శంకరరావు.
2: మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిచేస్తుంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలను చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సంజోల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సంజోల గారు. ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏమిటంటే ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: ఆయా గిరిజన శైలులు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అని మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయా, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పఠాన్ ఇలా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు అంటే అందరూ వింటూనే ఉంటారు టీవీ కమ్యూనిటీస్ అంటాము, వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు 4 తెగలు ఉన్నారు. వారు కూడా కోలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండరెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలను చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే కనుక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. నీళ్ళ తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దానిలో కొలాము కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోల్డ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగు కూడా మాట్లాడుతుంటారు.
2: ప్రతి
3: ఒక్క తెగలు కూడా ఒక ట్రెడిషనల్ హాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలం ఎక్కడ అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయవం ఎక్కడ ఉంటారు అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారంటే తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అశ్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష కానివ్వండి, వాళ్ళ వేషధారణ బట్టి కానివ్వండి, వాళ్ళ ఆచార వ్యవహారాన్ని బట్టి కానివ్వండి, మీరు ఉంటారు.

0: గుస్తాడి డాన్స్ అనమాట. గుస్తాడి డాన్స్ అనేది గోల్డ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్తాడి అనేది వాళ్ళ సాంప్రదాయ నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండుగల కార్యాలయం ఏమన్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయతెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలాగే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారని వాళ్ళు తెలుగులో ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేరు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు అందరూ ఇటువంటివన్నీ మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనం వాళ్ళని ఎన్నోగ్రహ స్టడీ
1: మారుతున్న జీవన విధానం ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతున్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకు?
0: మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోల్డ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మనుగడ పడిపోకుండా కొంతమంది ఆశ్రమ కుళ్ళలో వస్తారు, వాళ్ళ హాస్టల్లలో జాయిన్ అయ్యారు, ప్రైవేట్ కుళ్ళలో వెళ్తారు, వాళ్ళ ఊరి బయటకు వచ్చేసారు. అలాగే కోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోల్డ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క ఆశ్రమ కుళ్ళలో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోల్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోల్డ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్ తయారు చేశామండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి దాంట్లో ఇది కూడా మనం తెలుగు ప్రైమర్ ఎలా ఉండే ఆల్ఫాబెటిక్ చార్ట్స్, పేపర్, ఇట్లా పెడతాము. ఆ విధంగా మనం ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యం వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా, ఇట్లా వాళ్ళ అమ్మ పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనపడే వాటిని గుర్తించుకుని ఆ భాషలో మనం ప్రైమర్ తయారు చేశామండి. ఇది ప్రతి స్కూల్ లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాస్ లలో, థర్డ్ క్లాస్ లలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్ తో పాటు ఈ సబ్జెక్ట్ కూడా గోల్డ్ ఏరియాలో గోల్డ్ టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోల్డ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషను ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దాని కూడా మన పండుగలు ఉంటాయి. కోయ వాళ్ళు చూస్తే మనకి మేళన జాతర జరుగుతుంది. అందరికీ కూడా సంబంధకాలం జాతర అయ్యారు. ఇది కోయ పండుగ. వీరిని మనం డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడం, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంది అని చూపే విధంగా మనం ఇప్పటివరకు చెప్పినట్టు ప్రిజర్వ్ చేయడం, కన్సర్వ్ చేయడం కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియం ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉండండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం మన గిరిజన తెగలన్నింటినీ కూడా ఈ

0: మీద మనం రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియం ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయా గిరిజన ఆవాసాలను వెళ్ళడం, గిరిజన వాళ్ళకు వెళ్ళడం, అక్కడ వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ఆవాసాలని మనం మ్యూజియంలలో చూపెట్టగలుగుతాం. మీరు ఎవరైనా చూడాలంటే అండి, హైదరాబాద్ లో ఉంది మన మ్యూజియం, అలానే ఆదిలాబాద్ లో కుమరవీర్ గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము చూడేఘాట్లో, మేడారం మ్యూజియం మేడారం మండలం ముందు జిల్లాలో పెట్టాము, కోయ మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అలానే చెంచు మ్యూజియం మన్నూరులో ఉండండి. ఇవన్నీతో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కూడా మన రాష్ట్రానికి గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే రాంజీ గోల్డ్ అనే గోల్డ్ యూనిటీ దృష్టిలో పెట్టుకుని మనం రాంజీ గోల్డ్ మ్యూజియం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనం హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియం లో కూడా మనం ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళ స్థితిగతలను చూపెట్టి వాళ్ళ ఆవాసాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బిజినెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేమి పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే కనుక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ కూడా మనం పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి గిరిజనులు వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కక్షర రూపంగా మనం ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొటెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ గిరిజన చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆపరేషనల్ ఆపరేషన్స్ ఏమన్నాయి అనేది ఈ మ్యూజియంలలో
1: చూడగలుగుతారండి. ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది, వాళ్ళకి భాష అనేది వాక్కు వల్లనే వాళ్ళకి ప్రపంచం స్ప్రెడ్ అవుతుంది నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకంగా లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషలలో ఇప్పుడున్నటువంటి ట్రైబల్ తెగలో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, ముందు ఏమంటారు, వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇంగ్లీష్ తెలుగు ఇందాక చెప్పినట్లుగా ప్రైమర్ తయారు చేసాము. దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్ ని ఏమని పలుకుతారు అనేది
1: రాస్తాము.
0: అర్థం కూడా తెలుగులో ఇంగ్లీష్ లో కొనుగోలు మనకి వేరే ఐసీ మీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ సిటీ కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో టచ్మా చేసి దాన్ని ఆ విలేజెస్ పంపించడం ద్వారా గవర్నమెంట్ తరఫున దాని వల్ల ఆ ట్రైబల్ ఫాలోవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ గ్రీటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసేవాళ్ళని, పీజీ చేసేవాళ్ళని, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు, ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మేము
1: హైదరాబాద్ ట్రైబల్ కల్చర్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ అని అలాగే

0: లేక సంస్కృతి సాంప్రదాయాలని అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించిన ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఎంఎస్ గురించి శ్రీ పసులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసులేటి శంకర్ గారి పరిచయం వింటారు. పరిచయ కథ శ్రీ చుండూరు మహేష్.
3: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలని అలాగే అనేక శాస్త్రాలని వెలుగులో తీసి సజీవంగా నేటి యువతరాలకి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరాన్ని అందించబోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం యోజన డాక్టర్ పసుపులేటి శంకర్ గారు తెలుసుకుందాం. వీరు ఒంటిమిట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాలలో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు వ్యవస్థలు విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి ప్రామాణికమైనటువంటివి. అయితే కాల చక్రంలో తర్వాత అనేక సంవత్సరాల దేశీయ పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి మరుగున పడిపోయి యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతా చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అన్న యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కులలక్షంగా మన స్వరాలకు తెలియజేస్తారా?
4: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ, శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో తప్పించిన దాంట్లో అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థలను ఏకీకృతం కావాలన్నటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయం సనాతనం పురాతన కాలం నుంచి వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ భూటాన్ నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ బర్మా ఇప్పటి మన భారతదేశం అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాల్లో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటి మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం ఒక కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో మన కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంత గజలలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాలల స్థాయి కావచ్చు, కళాశాలల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయాల స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటకు తెలియజేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో విద్యార్థులలో

నిద్రానందమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలనేటువంటి సంకల్పంతో శ్రీకారాలు చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపై విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సులు కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే కనుక మనం అలా చూస్తే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని కనుక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రానందమైనటువంటి సృజనాత్మక శక్తి బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనంద ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు నిన్ని నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒకటి విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయట చేరవేస్తున్నారు, దేశ భద్రతకి సమస్య కలుగుతుంది అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలని చర్చించుకుంటాం. రామాయణంతో తెలుస్తుంది, మూల రామాయణంలో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలా, సమస్యలు ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణం ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా నడవడంతో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్న మనం గుర్తించడంలో కాస్త వెనుకబాటు పడుతున్నామని అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరుల విమానాన్ని ఎగురవేశారనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళంటే 5 సంవత్సరాల ముందుగా 1899 సంవత్సరంలోనే శంకర్ బాబుజీ తలపడే గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే. కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి భారద్వాజ మహర్షి యాంత్రిక విజ్ఞాన సర్వస్వం అనేటువంటి అంతం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాన్ని ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరుచుకున్నారు భారద్వాజ్ కూడా రాసినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు. ఎందుకంటే 1964 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గత శాస్త్రం దాని ఒక వాహనం యొక్క వేగాన్ని దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో వచ్చినటువంటి భాగాలని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని గుర్తిస్తున్నారు, ముందే అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆదులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రం కలన యంత్రం ఉండేది కాదు, క్యాలిక్యులేషన్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితము రచించారు, దాని ఆంగ్ల భాషలు కూడా తర్జుమా చేస్తున్నారు. ఈ రోజు దాని ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మొత్తం చేసుకుని విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి అవసరం అందిస్తాము. వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతల వాళ్ళు రావచ్చు, మోక్షకుండ విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహములైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీశ్ చంద్రబోస్ గారు ఎంతో మంది రావచ్చు. వైద్య రంగంలో మనం వచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరు లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అటువంటి పాదరసాన్ని వైద్యంలో ముందుగా వాడినటువంటి దేశం భారతదేశం. ఆచార్య కాదు, వీటిలోనే కాదు,
వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభావాటవాలను ప్రదర్శించినటువంటి దేశం మన భారతదేశం. ఆ రోజుల్లోనే దిగుడు బావులు మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం మన భారతదేశం.

0: అదేవిధంగా కాలువలను నిర్మించినటువంటిది. ఆ రోజుల్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈ రోజు సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటి కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్టు. ఎందుకంటే మనం వాళ్ళని అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయాల అసలు కంచి కథ కంచి మనం ఇంటికే ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించిన ఒక మంచి గ్రంథం రచించిన ఒక మంచి విషయాన్ని రచించిన ముందు కంచి విశ్వవిద్యాలయాలు పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దానికి చర్చించి వాదించి ఆయనలో సవరణలు చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటకి చెప్పేవాళ్ళు. అట్లా శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం పాణిని మహర్షించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహన్ అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ అర్థశాస్త్రం కానీ రాజనీతి శాస్త్రం కానీ లోకశాస్త్రం కానీ ఈ అంశంలో కానీ అంశంలో కదదు అన్నింటిలో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠాలను ప్రదర్శించినటువంటి ఏమాత్రం రాజులేదు.
1: అంటే ఏదో మా తాతల నాడు నేర్చుతారు చూడండి అని అలా కొంతమంది వెనకాలంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి. చదివినటువంటి మరుక్షణం మరుస సంవత్సరం లేదా క్యాంపస్ సెక్రటరీస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారు అన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. అయితే మన ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళ సంపద కానీ ప్రాచీన స్థూపాలు కానీ ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ ఆనవాళ్ళు కానీ
0: ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజు కూడా అద్భుతంగా శిల్పాలను శిల్ప సంపదను ప్రాణాన్ని పోస్తున్నటువంటి శిల్పులు ఎంతో మంది మనం చూడవచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి అమరసింగ్ జగన్ బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేరీత పరిశ్రమ ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలలో చీరలేసి పంపించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో శ్రీకుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదూర్ దగ్గర ఉన్నటువంటి దగ్గర ఇత్తడి అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా ఇప్పటికీ కనబడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు. అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది. ఇంకా బాగా మన కళ్ళ దగ్గర చూడాలి పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంస్థలను చూస్తే ఒళ్ళు గగ్గుపాటు కలుగుతుంది. ఒంటి మీద రామాలయానికి శిల్పాలను అంత పెద్ద గండసల తెప్పించారా. నందులలో సోమనాథ స్వామి దేవస్థానం కానీ హత్యరాలలోటువంటి అతి పురాతనమైనటువంటి పరశురామ దేవాలయం కానీ ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుగుతున్నటువంటి గుడిమల్ల దేవాలయం కానీ మనం చూడవచ్చు. వాయుగా కానీ ప్రతిగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఉండేటటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా ముఖాలు ముఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు. అద్భుతమైనటువంటి వసతులు వనరులు సాక్ష్యాలు మన కళ్ళగా కనబడుతుంది.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి శ్రోతలకి అందించబడింది. అలాగే దానిని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడుపులు మరింతగా ముందరికి వెళ్ళాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి డాక్టర్ బసవరాజ్ శంకర్ గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చిట్టూరు మహేష్.

ఎస్మీలిన్ విన్నారు ఎఫ్ఎం రెయిన్బో సారిక. టైం అయితే 8:15 కావాల్సింది. అందరూ జీవితం కోసం వేసే ఉరుకులు పరుగులకు చిన్న బ్రేక్ ఇస్తూ ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో గడుపుతూ సేదతీరే సమయంలో ఎఫ్ఎం లో మంచి మెలడీ సాంగ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో మరి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఆత్మబంధు చిత్రం నుంచి

పరిమళంలో పలకరింపుల మాధుర్యంలో ఈరోజు ఇలా గడిచింది. ఈ రోజుకి ఇలా సెలవు చెప్తూ మళ్ళీ మరో అందమైన సంగీత ప్రయాణంలో కలుద్దాము. మీరు సంతోషంగా ఆనందంగా మనసు ప్రశాంతంగా రోజు సాగాలని కోరుకుంటూ సైన్ ఆఫ్ చేస్తుంది మీ ఆర్జే లక్ష్మి. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతుంది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: వికసిత భారత లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ చేరుకుంది. వికసిత భారత లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్

0: కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన యూపీఎస్సీ శతవార్ష వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతుందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజా సేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विस से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ కళాశాలలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని గాంధీ కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్‌ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాలలో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్ సంఘానికి మరింత రుణాల లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మంది ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. నిర్దిష్ట కాల పరిధిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపోజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూలు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు అటైంది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూలు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 157 వేల కోట్ల రూపాయల పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూలు 37,772 కోట్ల రూపాయలను, రాష్ట్ర జీఎస్టీ వసూలు 40,363 కోట్ల రూపాయలను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూలు 120,000 కోట్ల రూపాయల పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలు చేరగా, దిగుమతులపై వసూలు సుమారు 20% పెరిగి 60,585 కోట్ల రూపాయలు చేరున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛత కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాళింగ వద్ద ఈరోజు జరిగిన శ్రమబద్ధ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత నీటి సంరక్షణ విడదీయని అన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త ముగ్గులుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫదర్జంగ్ సమాధి జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమం అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు

0: ఢిల్లీలోని పేష్వారావు నేవీ
1: పాఠశాలలో
0: జరిగిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛత హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గాంధీజీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీ బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2027 సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళిక ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్ట్రపతి నాచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయ స్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కిరణ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానాలు ఉన్న ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాస్టర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయ స్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీ పడని నిబద్ధతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రికెట్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ చేరుకుంది. శ్రీలంకతో ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేరడంలో శ్రీలంక బ్యాట్స్మెన్ విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌటైంది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డెన్ రన్ కోసం పోటీ పడనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడలో పురుషుల స్కిప్ ఈవెంట్ లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిప్ ఈవెంట్ లో చైనా తర్వాత స్థానంలో నిలిచిన మనోలు ఫ్రాన్సిస్ ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడలో భారత తన తొలి సైనిక పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్ లో చైనాతో తలపడుతుంది. 2026 ఆసియా క్రీడలలో ఈ రోజు దాకా భారత్ మొత్తం 60 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. జేఎంసీ బాలయ్య జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు ఆయన నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉన్న బాలయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ గా బాలయ్యకి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్ధతతో వ్యవహరించారని గుర్తు చేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలన వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇప్పుడు ఒక సినిమా పాడి వింటారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీలపాణి పాడినారు. సంగీతం చక్రవర్తి, చిత్రం జీవన జ్యోతి. సినిమా పాడినారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాడమంటారు. 10 గంటలకు జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా డైలీ అప్డేట్స్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:45 అవుతుంది. ఇప్పుడు సమాచార సంధ్య హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిని ఆలపించిన గీతం విన్నారు. మణిశర్మ స్వరకల్పనలో, చిత్రం రావోయి చంద్రమామ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

మహాపురుషుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాయింట్ పాడి ఉన్నారు చక్రవర్తి స్వర కల్పనలో. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు.

రేపు ఉదయం ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, ఇంకా భారతదేశ 2వ శాశ్వత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్ర సూర్యారావు గారి స్వీయ అనుభవం ప్రసారమవుతుంది. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, భక్తి పాటలు, స్వచ్ఛత ఈ సేవ, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా డైలీ అప్డేట్స్ ఢిల్లీకి అందించి ప్రసారమవుతాయి.

భార్యాభర్తలు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి. సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో. చిత్రం బొబ్బిలి యుద్ధం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటున్నారు.

గులే బఖావళి కథ. ఈ చిత్రం నుంచి ఘంటసాల పీసు శిరాపాయన పాట విన్నారు. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

ఎస్పి కోదండ పని సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి.

0: board Tel Aviv bound Fly Dubai flight. Meanwhile, External Affairs Ministry today said it continues to closely follow the health condition of Captain Smith Matcher. It said in a statement that after receiving initial medical treatment in a hospital in Tabuk, Saudi Arabia, he has now been shifted to Abu Dhabi for continued medical attention and recovery. Indian ambassador in UAE met Captain Matcher in hospital and inquired about his well-being. Earlier, the ambassador also met his family and assured all possible support for the captain's health and well-being. The Indian Embassy in Abu Dhabi and Consulate in Dubai are in close touch with the local authorities in the matter. Union Home Affairs Minister Amit Shah today chaired a meeting in New Delhi to resolve the long-standing Mahanadi water dispute. Union Jal Shakti Minister C.R. Patil, the Chief Ministers of Chhattisgarh and Odisha and other senior officials were present at the meeting. The dispute over sharing of Mahanadi waters between Chhattisgarh and Odisha has remained unresolved for several years. Odisha had requested the central government in November 2016 to set up a tribunal to resolve the dispute. The government has extended the validity of exempted fast tags from existing 1 year to up to 5 years for Divyangjan, depending on the degree of disability. The centre has revised the guidelines for issuance and renewal of the exempted fast tags for eligible Divyangjan and persons with disability beneficiaries. The guidelines will come into effect from tomorrow. Bihar continues to battle floods. Several rivers in the state are flowing above the danger mark. Chief Minister Samrat Chaudhary has sought the assistance of the Indian Air Force for relief and rescue operations in view of the seriousness of the situation. After inspecting the rising water level of the Ganga in Patna today, Mr. Chaudhary told reporters that several rivers in the state are flowing at high levels. At the Asian Games 2026 in Japan, India enjoyed another action-packed day today with the men's hockey and cricket teams reaching their respective finals. Men's hockey team defeated their arch-rivals Pakistan 4-3 in a thrilling semi-final, while the cricket team beat Sri Lanka by 124 runs to book a place in the gold medal match. Greco-Roman wrestler Nitesh Tiwaj today bagged silver medal in men's 97kg at Asian Games in Japan. Nitesh lost to Japan's Yuri Nakazato 0-4 in the final. Nitesh missed out on a historic gold but secured India's first silver medal in Greco-Roman wrestling at the Asian Games since 1962. Indian pair of Manu Francis and Prince Kurisinkal Noble bagged the silver medal in the men's skiff opening race 9 of the Asian Games sailing competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. బంగారు పువ్వులు పూచే తల్లికి బృందగానం వింటారు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం శ్రీ మల్లిక్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దుర్గా ఆపద్ధోద్ధార స్తోత్రం, ఇంకా శ్రీ రాజరాజేశ్వరి అష్టకం నాట్య కళం ప్రసారమవుతాయి. చింతనా కార్యక్రమం 6:30 వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత అవు హజ్రత్. పొలం పనులు కార్యక్రమం 6:35 ప్రసారమవుతుంది. ఇందులో రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, ఇంకా భారతదేశ 2వ శాశ్వత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం ప్రసారమవుతుంది. ఆ తర్వాత గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి పాటలు, స్వచ్ఛతా హీ సేవా సమాచార వాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిక్కిల్ మాలా చంద్రశేఖర్ గానం వింటారు. 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రానికి వింటారు. రేపు మధ్యాహ్నం 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో శాంతి అహింసే ఆయుధాలుగా సంభాషణ ప్రసారమవుతుంది.

పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. రేపు సాయంత్రం 5:30 సంధ్యారాగాలు, మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. అనంతరం సాయం సమీరం కార్యక్రమం ప్రసారం అవుతుంది 6:30. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పు, ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. 7:45 వికసిత్ భారత్, స్వచ్ఛ భారత విజయకేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టుబాబు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి ఎన్ పద్మిని. రేపు రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం చూంటారు. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2026లో భాగంగా డైలీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కానీ చెదురుమదురు జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, 26 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చునని తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.